0: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 MHz పై ఈనాటి మా ప్రసారాల వివరాలు ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు, నీరాజనం 7 గంటల నుండి 7 గంటల 30 నిమిషముల వరకు, రైతు నేస్తాం 7 గంటల 30 నిమిషముల నుండి 8 గంటల వరకు, ఆయుష్మాన్ భవ 8 గంటల నుండి 8 గంటల 30 నిమిషముల వరకు, చిత్రలహరి 8 గంటల 30 నిమిషముల నుండి 9 గంటల వరకు, విజేతలు 9 గంటల నుండి 10 గంటల వరకు, గుడ్ మార్నింగ్ భీమవరం. ఇక మా మధ్యాహ్న ప్రసారాల్లో మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు సరదాగా కాసేపు, 1 గంట నుండి 1 గంట 15 నిమిషముల వరకు కథానిక, 1 గంట 15 నిమిషముల నుండి 1 గంట 30 నిమిషముల వరకు టైమ్ లైన్, 1 గంట 30 నిమిషముల నుండి 2 గంటల వరకు సిల్వర్ స్క్రీన్, 2 గంటల నుండి 3 గంటల వరకు ఆణిముత్యాలు, 3 గంటల నుండి 3 గంటల 30 నిమిషముల వరకు మహిళ, 3 గంటల 30 నిమిషముల నుండి 4 గంటల వరకు ఆయుష్మాన్ భవ, 4 గంటల నుండి 4 గంటల 30 నిమిషముల వరకు రైతు నేస్తాం, 4 గంటల 30 నిమిషముల నుండి 5 గంటల వరకు ఆది సంగతి, 5 గంటల నుండి 6 గంటల వరకు మస్త్ టైం పాస్, 6 గంటల నుండి 6 గంటల 30 నిమిషముల వరకు కెరియర్ చాయిస్, 6 గంటల 30 నిమిషముల నుండి 7 గంటల వరకు టాలీవుడ్ టాకీస్, 7 గంటల నుండి 8 గంటల వరకు టీన్ మార్. ఇవి ఈనాటి మా కార్యక్రమాల వివరాలు. ముందుగా నీరాజనం కార్యక్రమాన్ని వింటారు.
1: ఈనాటి కార్యక్రమంలో ఆదిత్య హృదయం విందాం.

ృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపేన్నిత్యం అక్షయం పరమం శివం సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమన ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముజ్జంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ విభస్వంతం భ

సహస్రాచిర్ సప్త సప్తిర్మరీచిమాన్ తిమిరోన్మథనశ్చంబుస్త్వష్టామార్తాండ అంశుమాన్ హిరణ్యగర్భశిశిరోస్తపనో భాస్కరో రవిః అగ్నిగర్భోదిదే పుత్రశంఖశిశి

యుద్ధాయ సముపాగమతు సర్వయత్నేన మహతావధేతస్య ధృతోభవతు అధర విరద నిరీక్ష రామం ముదితమనా పరమం ప్రవుష్యమాణః నిశచరపతి

ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే ఆయనకి రాజ్యం లేదు, మనకి రాజ్యం లేదు, ఆయన భార్య రాముడు ఎత్తుకుపోయాడు, మన భార్యని వాళ్ళు ఎత్తుకుపోయాడు, కాబట్టి ఆల్ ఈక్వల్స్. కాబట్టి రాముడి పక్కన ఆయన కూర్చున్నాడు, ఇద్దరు సమానంగా ఓ దొంగ వేసుకుని కూర్చున్నారు. పాపం లక్ష్మణ స్వామి అలా నించున్నారు, చూశారు హనుమ చూసి, తత సపర్ణ బహుళాం చిత్వాశాఖాం సుపుష్పితాం సాలస్యాస్తీర్య సుగ్రీవో నిశసాలస రాఘవ. వెంటనే పూచినటువంటి ఒక చందనపు కొమ్మను ఒక దాన్ని విరిచి తెచ్చి ఆసనంగా వేసి, లక్ష్మణ మీరు కూర్చోండి అని చెప్పి హనుమ ఆయన్ని కూడా కూర్చోబెట్టారు. అంటే అలా సుగ్రీవుడు అహంకారంతో ఉన్నాడా అని కూడా మీరు భావన చేయక్కర్లేదు. ఒక స్నేహధర్మంగా అప్పటికి రాముని యొక్క వైభవం పూర్తిగా తెలియదుగా, ఇంకా అనుమానం ఉందండో, రేపు శూద్రుడిగా ఎన్ని ఎన్ని పరీక్షలు పెడతాడో. కాబట్టి ఉపకార ఫలం మిత్రం విదితం మే మహాకపే వాలినం తం వధిష్యామి తమ భార్యాపహారిణం. వెంటనే రామచంద్రమూర్తి ప్రతిజ్ఞ చేశారు, నీ భార్యని సుమని అపహరించినటువంటి వాలిని నిగ్రహిస్తాను, ఆ వాలిని సంహరిస్తాను, గ్రద్దయీకలు కట్టబడినటువంటి నా బాణములు సూర్యచంద్రుల తో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటివి, ఆ బాణాలను ప్రయోగించి వాలి పర్వతం పడిపోయినట్టుగా కింద పడి మరణించగా నువ్వు చూస్తావు, తొందరలో నీకు పట్టాభిషేకం అవుతుంది, నీ భార్య రుమని నువ్వు పొందుతావు, కాబట్టి నువ్వు బెంగ పెట్టుకోవద్దు.

ఏమిటి? వీళ్ళిద్దరూ అగ్నిసాక్షిగా స్నేహం చేసుకుని రామచంద్రమూర్తి ప్రతిజ్ఞ చెయ్యగానే ముగ్గురికి ఎడంకన్న ఎదిరిందిట. సీతాదేవికి లంకాపట్టణంలో ఎడంకన్న ఎదిరిందిట, అంటే ఆవిడికి శుభం. వాలికి పచ్చటి బంగారు కన్ను ఎదిరిందిట, అంటే వాలికి మరణం వస్తోంది, రామచంద్రమూర్తి చంపేస్తారు. పురుషుడికి ఎడంకన్న ఎదరడం అశుభం, ఆడదానికి ఎడంకన్న ఎదరడం శుభం. ఇది సీతమ్మకి ఎడంకన్న ఎదిరింది శుభం, వాలికి ఎడంకన్న ఎదిరింది మరణం. అగ్నిహోత్రం లాంటి కన్ను ఎడంకన్న ఎదిరిందిట రావణుడికి, కాబట్టి రావణునికి మరణం. కాబట్టి వీళ్ళిద్దరూ సుగ్రీవ రామ ప్రణయ ప్రసంగే స్నేహంగా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే బంగారు రంగు ఎడమ కన్ను, ఆ తర్వాత అగ్నిహోత్రం లాంటి ఎర్రటి కన్ను ఉన్నటువంటి సీతమ్మ తల్లికి, వాలికి, రావణుడికి ముగ్గురికి ఎడమ కన్నులు ఎదురైట. వీళ్ళిద్దరి స్నేహం రామాయణంలో అంత కీలకమైనటువంటి ఘట్టం. దీన్ని సాధించినటువంటి మహాపురుషుడు స్వామి హనుమ. కాబట్టి ఇప్పుడు ఈ కార్యం పూర్తయిపోయింది. సుగ్రీవుడు అన్నాడు, భార్యా వియోగజం దుఃఖం అచిరాత్తం తం విమోక్షసే, అహం తాం అనయిష్యామి నష్టాం వేదశ్రుతీమివా. ఒకనొకనాడు వేదం కనపడకుండా రాక్షసులు అపహరిస్తే శ్రీ మహావిష్ణువు మళ్ళీ ఆ వేదాన్ని ఎలా తీసుకొచ్చారో అలా నీ భార్యని తీసుకొచ్చి నీకు అప్పగించే పూచి నాది. నేను ఎక్కడ ఉన్నా సీతమ్మ యొక్క జాడ కనిపెడతాను. రసాతలేవా వర్తంతీం వర్తంతీం వా నభస్తలే అహమానీయ దాస్యామి తవ భార్యాం అరిందెమా. ఆవిడ పాతాళలోకంలో దాచిన, స్వర్గలోకంలో దాచిన వానర సైన్యాన్ని పంపించి సీతమ్మ జాడ కనిపెట్టి తెచ్చి నీకు చెప్పేటటువంటి పూచి

ఆలస్యం ఎందుకు, తొందరగా మూట తెప్పించి చూస్తానన్నారు. సీతమ్మ ఆభరణములు చూడ్డామన్నా ఆయనకు అంత సంతోషం. ఒక చిన్న అవకాశం, ఒక చిన్న గుర్తుపట్టేటటువంటి సందర్భం దొరికింది కదండి. తీసుకొచ్చి అక్కడ పెట్టారు, ఆ మూట విప్పారు. పశ్యలక్ష్మణ వైదేహ్యా సంత్యక్తం ధ్రియమాణయ ఉత్తరీయమిదం భూమౌ శరీరాద్ భూషణాని చ. లక్ష్మణ, ఈ ఉత్తరీయం మీ వదినది, మూట చూడగానే చెప్పారు, చీరలో అంతర్భాగం కాబట్టి ఇందులో ఉన్న నగలు కూడా మీ వదినవే అయి ఉంటాయి. కానీ మీ వదినని స్మరించినటువంటి కారణం చేత, మీ వదిన నగలు చూస్తున్నానన్న భావన కలగడం చేత, అయ్యో ఎంత కష్టంలో తను కట్టుకున్న పట్టుపుట్టాన్ని చింపి నగలు తీసి మూట కట్టి ఎంత ఏడుస్తూ కింద పడేసిందో, పరపురుష స్పర్శ చేత ఖేదం పొంది అరిచినటువంటి నా భార్య సీతమ్మ అని బెంగ పెట్టుకుని, గుండెల మీద ఆభరణములు పెట్టుకుని ఏడ్చిన కారణం చేత కన్నులు నీటితో నిండడం వల్ల ఆ కన్నులు సరిగ్గా కనపడక, లక్ష్మణ నాకు కనపట్టలేదు, ఇవి మీ వదిన నగలైనా గుర్తుపట్టు అని ఆ మూట ఇచ్చారు. లక్ష్మణస్వామి అవి ఒక్కొక్కటి ఆ మూట విప్పి గబగబా అందులోంచి నగలు తీశారు. ఇలా తీసేటప్పటికి కేయూరములు వచ్చాయి. కేయూరములు అంటే ఆడవాళ్ళు పెట్టుకునేటటువంటి భుజకీర్తులు. ఏమిటంటారు దాన్ని, కట్టెవంకీలు, కట్టెవంకీల్లో ఉందంటారు. ఆ కట్టెవంకీ పెట్టుకుంటారు మగ దేవతాస్వరూపాల్లో, పురుష స్వరూపాలు అయితే నాగాభరణం పెట్టుకుంటారు ఇక్కడ. కాబట్టి ఇప్పుడు ఆ కట్టెవంకీలాంటివి కేయూరములు, భుజాభరణములు కనబడ్డాయి. ఆయన అవి తీసి అన్నారు, నాహం జానామి కేయూరే, అన్నయ్య నాకు తెలియదు ఇవి కేయూరములు, ఇవి వదిన పెట్టుకుందో లేదో నాకు తెలియదు. తర్వాత ఇలా తీశారు, కుండలములు వచ్చాయి. కుండలములు అంటే చెవులకు పెట్టుకునేవి, నాహం జానామి కుండలే, అన్నయ్య ఇవి వదిన చెవులకు పెట్టుకుందో లేదో నాకు తెలియదు. మళ్ళీ ఇలా తీశారు, ఏ వస్తే అవి. ఇప్పుడు నూపురములు వచ్చాయి, అంటే ఆడవాళ్ళు పాదములకు పెట్టుకునేటటువంటి మంజీరములు. నూపురత్యభిజానామి, అన్నయ్య నాకు ఈ నూపురములు తెలుసు. ఎందుకో తెలుసా, నిత్యం పాదాభివందనాత్, ప్రతిరోజు వదిన పాదములకు నమస్కరించేటప్పుడు నేను ఈ మంజీరములు చూశాను, ఇవి వదినవే. ఇది లక్ష్మణ భక్తికి పరాకాష్ఠ ఈ శ్లోకంగా చెప్తారు. ఎందుకంటే గంగానదిని, గంగానదిలో పడవని ఎక్కించాడు కదండి. అగ్రత ప్రయూరామ మధ్య సీతా సుమధ్యమా పృష్ఠదస్తు ధనుష్మాని లక్ష్మణో అనుజకామహ అని వాల్మీకి మహర్షి అరణ్యకాండలో చెప్పారుగా. ముందు రాముడు నడిచాడు, మధ్యలో సీతమ్మ నడిచింది, వెనక లక్ష్మణమూర్తి నడిచారు. నడిచినప్పుడు సీతమ్మని చూడలా, సీతమ్మ కేయూరములు, సీతమ్మ కుండలములు తెలియవు. చూడడం వేరు, మనసులోకి వెళ్ళడం వేరు. ఇప్పుడు నేను ఉపన్యాసం చెప్పేటప్పుడు ఇలా ముఖం తిప్పుతూ మీ అందరినీ చూస్తున్నట్టు ఉంటుంది, కానీ మీ అందరూ నా మనసులోకి వెళ్ళారు అనుకుంటే పొరపాటు. ఏది నా మనసులోకి వెళ్ళదు. ఎందుకు వెళ్ళదో తెలుసా అండి, అలా వెళ్ళిన ఉత్తర క్షణంలో నా ప్రసంగం ఆగిపోయింది. నేను చెప్పేటప్పుడు ఇక్కడ నాకు ఆ భావం గోచరం అవుతూ, నేను చెప్పిన శ్లోకం చేత ప్రతిపాదింపబడినటువంటి విషయం కదులుతూ ఉంటుంది, కదులుతూ వాగ్రూపంగా పైకొస్తూ ఉంటుంది. వస్తున్నప్పుడు యథాలాపంగా తల తిరిగి కళ్ళు తిరుగుతుంటాయి, కానీ అది ఏదో ఉపన్యాసం మధ్యలో ఆపాము అంటే దృష్టికి భంగకరంగా ఏదో సభలో తప్పు జరుగుతోందనమాట. లేకపోతే ఆ ధార అలా వెళ్ళిపోతుంది అంతే తప్ప, చూడడం కంటికి ధర్మమైనా ఆ చూసినది మనసులోకి వెళ్ళదు. వెళ్లకుండా మధ్యలో ఆగిపోతుంటుంది, ఎందుకంటే చూడడం కన్ను చూస్తుంటుంది, మనసు పుచ్చుకోదు, ఎందుకంటే మనసు అప్పటికే ఇంకొక వ్యాపకంలో ఉండిపోయింది. లక్ష్మణమూర్తి రోజు చూస్తున్నా ఆయనకి దాని మీద దృష్టి లేదు, చూడడం కంటి ధర్మం చూసింది అంతే, కానీ మనసులోకి వెళ్ళలేదు. ఎందుకంటే వదిన యొక్క చెవులు కానీ, వదిన యొక్క భుజముల దగ్గరికి కానీ మనసులోకి వెళ్ళేటట్టు లక్ష్మణమూర్తి చూడలేదు. మరి ఏవి మనసులోకి వెళ్ళేటట్టు చూశారు, సీతమ్మ తల్లి పాదములు, పాద మంజీరములు ఆయనకి ఇక్కడ జ్ఞాపకం ఉండిపోయాయి. అంటే వదిన పాదములు ఉపాసన చేసినటువంటి మహాభక్తుడు, తల్లి పాదములుగా ఉపాసన చేశాడు లక్ష్మణస్వామి, అంతటి మహాభక్తుడు రామాయణంలో లక్ష్మణస్వామి అంటే. కాబట్టి అన్నయ్య నాహం జానామి కేయూరే, నాహం జానామి కుండలే, నుపురేత్యభిజానామి, నిత్యం పాదాభివందనాత్, ప్రతిరోజు నమస్కారం చేయడం వల్ల నాకు ఈ వదిన పెట్టుకునేటటువంటి ఈ పాద మంజీరములు బాగా జ్ఞాపకం ఉన్నాయి అని చెప్పిన తరువాత ఆ రామచంద్రమూర్తి శోకిస్తుంటే ఆ ఆభరణములను చూసి సుగ్రీవుడు అంటాడు, నజానీ నిలయం తస్య సర్వధా పాపరక్షస సామర్థ్యం విక్రమం వాపి దౌష్కులేయస్య నాకులం. దుష్టమైనటువంటి కులంలో పుట్టినటువంటి ఆ రావణాసురుడు ఎక్కడుంటాడో, అతని సమర్థత ఏమిటో నాకు సరిగ్గా తెలియవు. యథార్థానికి తెలుసు సుగ్రీవుడికి, భూమండలం అంతా తిరిగినప్పుడు ఆయనకి తెలుసు, నూరు యోజనముల సముద్రాన్ని దాటేటప్పుడు ఏముంటాయో కూడా ఆయనకి తెలుసు. చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే, ఇప్పుడు అగ్నిహోత్రంలా ఉన్న రాముణ్ణి రెచ్చగొట్టి

రావణుడి గురించి చెప్తే ఇప్పుడు ముందు ధనస్సు పట్టుకుని వెళ్ళిపోతానంటాడు. ముందు సీతమ్మ జాడ కనిపెట్టబడాలి, ఎక్కడుందో నిర్ధారణ కావాలి, బలాబలములను బాగా అంచనా వెయ్యాలి, వానర బలాన్ని తోడు పట్టుకుని వెళ్ళాలి. అది జరగాలంటే ముందు తాను ప్రభువు కావాలి. ప్రభువు అయితే తప్ప బలగం తన చేతిలోకి రాదు. అది ముందు జరిగితే తప్ప తాను సమర్థవంతంగా ఉపకారం చేయలేడు. అన్ని దిక్కులకి జాడ కోసం పంపడం కుదరదు. ఎక్కడ దాచాడో తెలియదు, తీసుకెళ్ళడం తెలుసు, దాచడం ఎక్కడ దాచాడో. ఇది జరగాలి అంటే ఇప్పుడు మాట్లాడకూడదు. కాబట్టి ఇప్పుడు మాట్లాడకుండా ఉండి రాముణ్ణి కాపాడడం మిత్రధర్మం. కాబట్టి ఆ ధర్మం పాటించాడు సుగ్రీవుడు. కాబట్టి నాకు అన్ని వివరాలు ఇప్పుడు తెలియవు. సత్యంతే ప్రతిజానామి త్యజశోక మరిందమ కరిష్యామి తథాయత్తం యథా ప్రాప్స్యసి ప్రాప్స్యసి మైథిలీం. నువ్వు శోకాన్ని విడిచిపెట్టు ఓ శత్రు సంహారకుడైన రామా, మనం త్వరలో సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెడదాం. కనిపెట్టి ఆ సీతమ్మ తల్లిని తొందరలోనే నీతో కలిసి ఉండేటట్టుగా మనం తప్పకుండా ప్రయత్నం చేద్దాం. నాహంతామను శోచామి ప్రకృతో వానరోపి సన్ మహాత్మా చ వినీతస్య కిం కిం పునర్ధృతిమాన్ భవాన్. నేను వానరుణ్ణి, నా భార్యని నా అన్నగారు వాలి అపహరించాడు. నా కంటి ముందే నా భార్యని తన భార్యగా అనుభవిస్తున్నాడు. అటువంటి శోకం ఉన్నటువంటి నేను అంత శోకించట్లేదు. నీవు వశిష్ఠ విశ్వామిత్రాది మహర్షుల చేత గొప్పగా సంస్కరింపబడినటువంటి బుద్ధి కలిగినటువంటి వాడివి. విషంతో కూడినటువంటి ఆహారాన్ని ఎవ్వడూ ఎలా తినడో ఇంద్రుడంతటి వాడు కూడా సీతమ్మని తాకలేడు. అంతటి మహాపతివ్రత ఆ తల్లి. అటువంటి భార్యని పొంది ఉండి నువ్వెందుకు ఇంత శోకిస్తున్నావు? ఇంత శోకించచ్చా? వానరుణ్ణి నేనే శోకించట్లేదే, కాబట్టి నువ్వు ఊరడిగ్గు అంటూ ఆయన అంటాడు. వ్యసనే వార్ధ కృచ్చిరేవా భయవే భయేవా జీవితాంతకే విమృశన్ వై స్వయా బుద్ధ్యా ధృతిమాన్ నవసీదతి. ఎప్పుడూ కూడా మనిషి ఆపద ఎందు ధనము పోయినప్పుడు జీవితమే శంకింపబడవలసినటువంటి సంశయాత్మకమైన స్థితిలోకి వెళ్ళినప్పుడు ముందు ధైర్యాన్ని కోల్పోకుండా నిలబడగలిగితే తట్టుకుని నిలబడతాడు. ఈ మూడు వినగానే విపరీత భయానికి లోనైతే ఒక్కొక్కసారి ప్రాణమే పోతుంది. ఆపద సంభవించినప్పుడు ముందు ఎక్కువ భయపడిపోయాడు అనుకోండి, ఎక్కువ భయపడడం వల్ల ప్రాణం పోతుంది. అందుకే మీరు చూడండి, ఆ రామాయణం చాలా గొప్పగా మాట్లాడుతుందండి. ఏదైనా పావు లాంటివి కరిచినప్పుడు అప్పుడును వాళ్ళు తొందర పడిపోయి కంగారు పడిపోకుండా చూడండి అంటారు. ఎందుకంటే రక్తం తొందరగా ప్రవహించేస్తే విషం వెళ్ళిపోతుంది. అందుకని ముందు ప్రశాంత చిత్తంతో కూర్చోమని, ముందు ఎక్కడ కరిచిందో దానికి పైన గట్టిగా తాడు పెట్టి కట్టేసి అక్కడ కోసి ఆ విషంతో కూడిన రక్తం విడిపోయేటట్టు చూడండి అంటారు. ఎంత గొప్పగా మాట్లాడాడో సుగ్రీవుడు. ఆపద కలిగినప్పుడు తొందరపడి భయాన్ని పెంచుకుని శోకించకూడదు, ఆ శోకం ప్రాణాన్ని పోగొట్టేస్తుంది. ధనం పోయినప్పుడు విపరీతమైన ఉద్వేగానికి లోనైపోతే ప్రాణం పోతుంది. చచ్చిపోయే ముందు నా ధనమంతా ఇంత తీసుకొచ్చాను, ఏమైపోతుందో అని భయపడడం వల్లే అల్లావుద్దీన్ ఖిల్జీ నాలుక కరుచుకు చచ్చిపోయాడు. కాబట్టి ధనం పోతుందని బెంగ పెట్టుకున్నా, ధనం పోయినప్పుడు బెంగ పెట్టుకున్నా చచ్చిపోతాడు. అలాగే జీవితం సంశయాత్మకమైతే, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక నుంచి అన్నారనుకోండి, ఇంకంతే జాగ్రత్తగా అన్న మాటని పరిపరి విధములా ఆలోచించేస్తే చచ్చిపోతాడు. కాబట్టి అంత భయపడకూడదు. కాబట్టి ఈ మూడిటి యందు అతిశోకము పనికిరాదు, అతిశోకము ప్రాణాన్ని తీయచ్చు. కాబట్టి రామ నువ్వు ఊరడిల్లవలసి ఉంటుంది. చాలా గొప్ప మాటలు మాట్లాడతారండి. కాబట్టి ఆయన అన్నాడు, బాలిశస్తు నరో నిత్యం వైక్లభ్యం యోనువర్తతే సమద్యత్య వశశోకే భారాక్రాంతేవ నౌజ్జలే. ప్రతిరోజు దీనంగా ఉండే ప్రయత్నంతో కూడిన ఆలోచన చేసేటటువంటి వాడి జీవితం బరువెక్కువైపోవడం వల్ల సముద్రంలో మునిగిపోయే నౌక లాంటిది. చాలా పెద్ద మాట. ఒక్కొక్కడు చూడండి అన్నీ ఉంటాయి కానీ ఎందుకో ఏడుస్తుంటాడు, ఎప్పుడు ఏడిపే. కానీ అన్నీ ఉన్నాయి కదండి అన్నారనుకో, నేను అమెరికా అధ్యక్షుడిని అవ్వలేను కదండి అంటాడు. దానికి ఎందుకు ఏడుపు? ఏది లేదో దానికి ఏడుస్తాడు. ఒక్కొక్కడు ఏమీ లేకపోయినా అసలు లోకంలో ఊహించలేని రీతిలో ఊహించుకుని సంతోషిస్తాడు. అదొక ఎక్స్ట్రీమ్, ఇదొక ఎక్స్ట్రీమ్, అలా రెండూ ఉంటాయి కొంతమందిలో. నాకు మిత్రుడు ఉండేవాడు, అతను నాతో అంటుండేవాడు, నేను తలుచుకుంటే ప్రధానమంత్రిని కాగలను, ప్రధానమంత్రి ఎప్పటికీ నా ఉద్యోగంలోకి రాలేడనేవాడు. నేను సార్ అదేమిటయా అన్నాను. అవును,
తొంభై

ఏళ్ళు వచ్చినా ప్రధానమంత్రి అవ్వచ్చు. 26 ఏళ్ళు దాటితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం రాదు. కాబట్టి నా ఉద్యోగంలోకి ప్రధానమంత్రి రాలేడు, ప్రధానమంత్రినే కాగలననేవాడు. నీ మనోధైర్యం, నీ గొప్పతనం, నీ ఉద్యోగం మీద నీకున్నటువంటి సంతోషం మెచ్చుకోవలసినవేనాయా, దాన్ని నేనేమి నిరుత్సాహపరచను అన్నాను. కాబట్టి ఒక్కొక్కరిది చాలా చిత్రంగా ఉంటుంది మనస్తత్వం. కాబట్టి దైన్యంతో దీనంగా ఉండకూడదు రామా. అలా దీనంగా ఉంటే అది నౌకకి బరువు ఎక్కువై నౌక తన బరువుకి తానే సముద్రంలో మునిగిపోయినట్టు ఉంటుంది. కాబట్టి శోకాన్ని దించెయ్యాలి. దించేస్తే పడమ తేలుతుంది. కాబట్టి నీ శోకాన్ని నీలోంచి నువ్వు తీసేయాలి. నీ శోకాన్ని మేము తీలేము. ఒడ్డునున్నవాడు నౌక మునిగిపోకుండా చూసుకోండి, నౌక మునిగిపోకుండా చూసుకోండి అంటే నౌక తన బరువుకి తాను మునిగిపోతుంది. నౌకలో ఉన్నవాడు నౌకలో ఉన్న బరువు సముద్రంలోకి విసిరిపారేయాలి. విసిరిపారేస్తే నౌక పైకి తేలుతుంది. అలా నీలో ఉన్న శోకాన్ని నువ్వు విడిచిపెట్టాలి. మేము ఎంత చెప్తే నీకు శోకం తీరుతుంది, అది నువ్వు చేసుకోవాలి. శోకం విడిచిపెట్టడం రామా విడిచిపెట్టన్నాడు అంతే. కానీ చాలా గొప్పగా మాట్లాడాడండి వానరుడైనా. సుగ్రీవుడి మాటలు కొన్ని చాలా అద్భుతంగా ఉంటాయి. నిజంగా ఇవి బాగా వంట పడితే సుగ్రీవుడు రాముడు మాట అలా ఉంచండి, మన జీవితంలో మాత్రం కొన్ని కొన్ని సమయాల్లో అవి చాలా ఊరడింప చేస్తాయి. మన్ని ప్రతిదానికి కదిలిపోకుండా నిలబెట్టగలిగినటువంటి స్థితిని మనకి ఇస్తాయి. కాబట్టి ఇప్పుడు చాలా సంతోషించారు ఆ రామచంద్రమూర్తి యొక్క మాటలు విన్నటువంటి సుగ్రీవుడు. ఎంత సంతోషాన్ని పొంది ఉన్నాడంటే, సీతమ్మ జాడ కనిపెట్టడానికి వానరుల్ని పంపిస్తానని సుగ్రీవుడిచ్చిన మాటకి రామచంద్రమూర్తి సంతోషంగా ఉన్నారు. రామచంద్రమూర్తి వాలివధ చేసి మళ్ళీ ఇతనికి రుమణీ రాజ్యాన్ని ఇస్తానన్నాడని సుగ్రీవుడు సంతోషంగా ఉన్నాడు. రామచంద్రమూర్తికి సుగ్రీవుడికి స్నేహం కలిసిందని లక్ష్మణమూర్తి సంతోషంగా ఉన్నారు. అనవసరంగా భయపడి పారిపోతున్న వాడిని మంచి మాట చెప్పి మంత్రినైనందుకు వీళ్ళిద్దరినీ కలపగలిగారని హనుమ సంతోషంగా ఉన్నారు. ఇన్నాళ్ల నుంచి పాపం తిరుగుతున్నాడు, మా రాజుకి కష్టాలు తీరాయని ఆయన పక్కన ఉన్న మిగిలిన సచివులు సంతోషిస్తున్నారు. అవతల సీతమ్మ తల్లికి ఎడమ కన్నదిరి మళ్ళీ సంతోషాన్ని ప్రకటిస్తోంది. కాబట్టి తొందరలోనే సంతోషం ఉంది అన్న విషయాన్ని సూచిస్తున్నటువంటి లోపల ఉన్నటువంటి పొంగు రాబోతున్నటువంటి శుభాన్ని తలుచుకుని పరవశాన్ని పొందుతున్నటువంటి హృదయంతో ఇవాళ అక్కడ ఉన్నవా వాళ్ళందరూ ఉన్నారు. మహానుభావస్య వచో నిశమ్య హరిర్నరాణాం వృషభస్య తస్య కృతం సమేనే హరివీర ముఖ్యః తదాస్వకార్యం హృదయేన విద్వాన్. కాబట్టి సుగ్రీవుడిచ్చిన మాటకి రాముడు, రాముడిచ్చిన మాటకి సుగ్రీవుడు, సుగ్రీవుడి ఆనందాన్ని ఆనందం పొందబోతున్నాడన్న వార్త చేత సుగ్రీవుడి యొక్క సచివులు, రాముడు ఆనందాన్ని పొందబోతున్నాడన్న మాట చేత లక్ష్మణమూర్తి, రామ సుగ్రీవులకి మైత్రి కలిసిందని హనుమ, అందరూ సంతోషంతో ఆ ఋష్యమోక పర్వత శిఖరము మీద కూర్చుని ఉన్నారు అన్న మంగళప్రదమైన ఘట్టం దగ్గర ఇవాళ ఉపన్యాసాన్ని నాకు తీసి రేపు ఇంకా అత్యద్భుతమైనటువంటి ఘట్టం ఆ వాలి గురించి, ఆ రామచంద్రమూర్తిని సుగ్రీవుడి చేసే పరీక్ష, ఆ రామచంద్రమూర్తి యొక్క కారుణ్యం, వాటిని రేపటి రోజున మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. మనం పెట్టుకున్న ఆచారం ప్రకారం కొన్ని మార్లు రామనామాన్ని చెప్దాం.

0: కోరి కొలిచిన వారికెల్లను కొంగు బంగరు రామనామము.
1: రామనామము రామనామము రమ్యమైనది రామనామము.
0: గోచరంబ గుజగములో పల్ల గోప్

0: స్మరణ చేసిన క్షేమము సగును రామనామము,
1: రామనామము రామనామము రమ్యమైనది రామనామము,
0: గుట్టుగా గురు సేవ చేసిన శుభములు సగును రామనామము,
1: రామనామము రామనామము రమ్యమైనది రామనామము.
2: మంగళాశాసన పరైహిమదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ శివశివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: చక్కటి బెండ విత్తనాల ఉత్పాదన ముఖ్యంగా కాయల కోసం పెంచే బెండని ఆఫ్రికాలోనూ ప్రపంచంలో ఇతర దేశాల వంటల్లోనూ వాడతారు. బెండ విత్తనాలని నేరుగా నాటుతారు, కానీ ఒకే బెజ్జంలో ఎక్కువ విత్తనాలని వేసినా మొక్కలు బాగా దగ్గరగా ఉన్నా బెండ సరిగ్గా పెరగదు. మొక్కలు బలహీనంగా మొలచి కాయలు తక్కువగా కాస్తాయి. ఈ వీడియోలో బెనిన్లోని రైతులు బెండని సరిగ్గా నాటే పద్ధతిని చూపిస్తారు. బెండని నాటడం నాణ్యమైన విత్తనాలతో మొదలు కావాలి. మెరుగుపరచిన విత్తనాలని కొనే వీలున్నా స్థానిక రకాల విత్తనాలని కూడా మీరు సేకరించవచ్చు. మొదటి పిందెలు కనిపించడానికి ముందే బెండ మొక్కలని బాగా గమనించి పెద్దవి బలమైన కాండాలున్న మొక్కలని ఎంచుకోవాలి. ఈ మొక్కలకి కాసే కాయలని కోయవద్దు. మీరు తర్వాత వేసే పంటకి అవి విత్తనాలను ఇస్తాయి. పండిన కాయలు స్వయంగా రాలే ముందు అన్నిటికన్నా పెద్ద కాయల్లోంచి విత్తనాలను తీయాలి. పండిన కాయలు గోధుమ రంగులో ఉంటాయి. ఎండినప్పుడు అవి బీటలు వారి చిట్లుతాయి. శుభ్రమైన కత్తితో గాని పదునైన వస్తువుతో గాని కాయని జాగ్రత్తగా తెరచి పెద్దవి పాడు కాని మంచి విత్తనాలను సేకరించాలి. వాటిని శుభ్రమైన చోట నీడలో 3 రోజులు ఆరబెట్టాలి. ఆరిన తర్వాత విత్తనాలని గట్టి మూతగల గాజు, ప్లాస్టిక్ లేక అల్యూమినియం జాడీలో పోయాలి. అందులోకి గాలి తేమ చొరకూడదు. ఎండ తగిలితే విత్తనాల ఆయువు తగ్గుతుంది. కాబట్టి నల్లటి జాడిలో గాని పారదర్శకం కాని జాడిలో గాని విత్తనాలని నిల్వ చేయాలి. సరిగ్గా నిల్వ చేసిన విత్తనాలని కనీసం 7 ఏళ్ల పాటు గాని ఒక్కోసారి 2 ఏళ్ల పాటు గాని వాడుకోవచ్చు. బెండ అన్ని రకాల భూముల్లోనూ పెరుగుతుంది. జైవిక పదార్థాలు బాగా ఉన్నవి, ఇసుక నేలలు, నీరు ఇంకే నేలలో నాటితే ఎరువులు వాడకపోయినా చక్కటి ఫలితాలు వస్తాయి. బెండపాదులు ఎండని ఇష్టపడతాయి, కనుక మీ బెండ తోటని ఎండపడే చోట ఏర్పాటు చేయాలి. నీడలో కన్నా ఎండలోనే అవి చక్కగా పెరిగి ఎక్కువ కాయలను కాస్తాయి. మీ పొలంలో కలుపు తీసి నెమటోడ్లకి ఇతర తెగుళ్లకి నివాసాలయ్యే ఎండిన వేర్లని భూమిపై నుంచే కాక లోపల నుంచి కూడా తొలగించాలి. ఆ వేర్ల

0: వలన మొక్కలు పాడు కాగలవు. మట్టిని లోతుగా తిరగదోడితే మంచి ఫలితాలు రాగలవు.
1: మట్టిని తిరగదోడని చోట 3 గంపలు వేస్తే తిరగదోడిన చోట 10 బస్తాల దిగుబడి వస్తుంది.
0: దున్నిన తర్వాత కూడా కోసిన గడ్డిన నేలని కప్పేసేలా నేల మీదనే వదిలేయాలి. మొక్కల మల్చ్ పంటల్ని కాపాడడానికి, మట్టిలో తేమని నిలపడానికి పనికొస్తుంది.
1: కోసిన గడ్డిని తొలగించి విత్తితే ఎండకు మట్టి వేడెక్కి పొడిబారుతుంది. కాలం గడిచే కొద్దీ పంటలు కాలి కాయలు కాయడం ఆపేస్తాయి. మట్టిలో తేమ ఉంటే అందులో సూక్ష్మజీవులు చనిపోవు. అవి పంటలకి ఆహారమై వాటిని ఎదగనిస్తాయి.
0: తరచుగా బెండని పొలాల్లోనూ పాదుల్లోనూ పెంచుతారు. బంకమట్టి భూముల్లోనూ, పల్లపు తడి భూముల్లోనూ అయితే పొలాల్లో పెంచాలి. ఇసుక భూములు వదులుగా ఉండే చోట పాదుల్లో పెంచాలి. ఇసుక నేల గాని వదులు భూమి గాని అయితే దున్నిన తర్వాత పాదులని లేఅవుట్ చేసి కొలవాలి. మొక్కల మధ్య ఎడం ఉంటే బెండ మొక్కలు చక్కగా ఎదుగుతాయి. కాబట్టి ఇప్పుడు పాదులని సమతలం చేసి విత్తనాల వరుసల మధ్య ఎడాన్ని కొలవాలి. 2 బెండ మొక్కల మధ్య కనీసం 40 సెంటీమీటర్లు, వరుసల మధ్య 80 సెంటీమీటర్ల ఎడం ఉండడం మంచిది. పాదుల పొడవుని గీయడానికి రొగటియన్ ఒక దూరాన్ని వాడతాడు. పాదు వెడల్పుని కొలవడానికి 1.2 మీటర్ల గొట్టాన్ని వాడతాడు. వంపు తిరిగిన ఇనుప ముక్కతో విత్తడానికి 2 లైన్లు గీస్తాడు.
1: సరైన ఎడం ఉంటే గాలిని చోరనిచ్చి మొక్కలు చక్కగా ఎదిగేందుకు తోడ్పడుతుంది. మొక్కలు చక్కగా ఎదిగితే వాటికి కాయలు ఎక్కువ కాస్తాయి, ఎక్కువ ఆదాయం వస్తుంది. కానీ మొక్కలు మరీ దగ్గరగా ఉంటే సరిగ్గా ఎదగలేవు.
0: వరుసలకి మధ్య, పాదుకి పాదు అంచుకి మధ్య 20 సెంటీమీటర్ల జాగాని వదలాలి. 2 పాదుల మధ్య 40 సెంటీమీటర్ల ఎడం ఉంచాలి.
1: మొక్కలు ఎదుగుతున్న కొద్దీ బెండ ఆకులు వెడల్పై వాటికి నీళ్లు పెట్టడానికి నడిచే దారిని మూసేస్తాయి. ఇక పాదుల గుండా నడవాల్సి వస్తుంది. అది మంచిది కాదు.
0: అవేమో లోయలోని పల్లపు భూముల్లో చక్కటి నీటిపారుదల, ఎక్కువ సారవంతమైన ప్రాంతంలో విత్తే ముందు రైతులు పాదులు చేయరు. బదులు 2.5 అడుగుల ఎడంగా విత్తనాల బెజ్జాలు చేస్తారు. వరుసల మధ్య 3 అడుగుల ఎడం ఉంచుతారు. ఒక పొడవాటి సూదికరతో 2 నుంచి 3 సెంటీమీటర్ల లోతున పొడచి బెజ్జాలు చేస్తారు. బెండకి వేడి నచ్చుతుంది, కానీ దాని విత్తనాలు మొలకెత్తి తేలికగా పెరగడానికి తేమ అవసరం. మీరు బెండకాయల్ని పాదుల్లో పెంచుతుంటే విత్తనాలు నాటడానికి చాలా ముందు నుంచే పాదులకి నీళ్లు పెట్టాలి. విత్తనాలు మొలకెత్తి పైకి రావటానికి వీలుగా నాటే ముందు రోజు వాటిని శుభ్రమైన నీళ్లలో నానబెట్టాలి.
1: నాటే ముందు రోజు విత్తనాలని నీళ్లలో నానబెడితే వాటి పెంకు మెత్తబడి మొలకలు తొందరగా వస్తాయి, లేకపోతే అంకురోత్పత్తి ఆలస్యమవుతుంది.
0: కొంతమంది అయితే విత్తడానికి 3 రోజుల పాటు నానబెడతారు.
1: 3 రోజులు నానబెడితే అవి నీళ్లలోనే మొలకెత్తడం మొదలు పెడతాయి. మొలకెత్తనివి ఎటూ పనికిరావు, కాబట్టి వాటిని తొలగిస్తాం. మొలకెత్తినవే మంచివి, వాటినే నాటుతాం. అవి చక్కగా ఎదుగుతాయి.
0: విత్తేటప్పుడు ఒకే బెజ్జంలో ఎక్కువ విత్తనాలు వేయవద్దు, లేకపోతే ఎదిగేందుకు మొక్కలకి జాగా చాలక బలహీనంగా ఉంటాయి. వాటికి కాయలు ఎక్కువ రావు. ఇప్పుడు 2 సెంటీమీటర్ల లోతు బెజ్జాలు చేసి ఒక్కో బెజ్జంలోనూ 2 నుంచి 3 విత్తనాలు నాటాలి. విత్తనాలన్నీ ఒకే లోతులో నాటారని నిర్ధారించుకోవాలి. ఇందుకుగాను రొగాటియన్ జోసెఫ్ వేలిమీది మొదటి గీతని దాటకుండా మట్టిలోకి 1 వేలుని దోపుతారు. ఈ విధంగా విత్తనాల బెజ్జాలని పొడవడం వాళ్లకి తేలికవుతుంది. వాళ్ళు వేగంగా కదలగలరు.
1: పైపైన నాటిన వాటికన్నా లోతుగా నాటిన విత్తనాలు ఆలస్యంగా పైకి వస్తాయి. ముందుగా పైకి వచ్చేవి ఇతర వాటికన్నా ముందుగా తమ కోసం పోషకాలని గ్రహిస్తాయి. అవే బలంగా ఎదుగుతాయి కూడా. విత్తిన 1-2 వారాల తర్వాత ఆ తేడా మనకు తెలుస్తుంది.
0: విత్తిన వెంటనే విత్తనాల మీద ఇసుకని ఒక పల్చటి పొరగా వేయాలి. పల్లపు భూముల్లో బంకమట్టి నేలలని రైతులు పైపైన గీరతారు. దాంతో విత్తనాలని కప్పడానికి కొంత మెత్తటి మట్టి వస్తుంది. వాళ్లలో చాలా మంది పంటలకి నీళ్లు పెట్టరు. పాదుల్లో విత్తితే పాదుని మళ్లీ తడపాలి. 5 రోజుల తర్వాత మొలకలు పైకి రావడం మీకు కనిపిస్తుంది. బెండకాయలని నేరుగా విత్తి పెంచుతారు. అది అన్ని నేలల్లోనూ ఎదుగుతుంది. మీరు స్థానిక రకాల విత్తనాలని వాడుతుంటే అవి చాలా నాణ్యంగా, పొడిగా, గాలి తేమలకి దూరంగా ఉంచినవై ఉండాలి. చాలా వరకు తెగుళ్లని అరికట్టి దిగుబడిని పెంచాలంటే మట్టిలోంచి వేర్లన్నీ తొలగించి లోతుగా తిరగదోడాలి. మట్టి ఎండిపోకుండా మల్చింగ్ చేసి కాపాడాలి. విత్తడానికి ముందు 1-3 రోజుల పాటు విత్తనాలని శుభ్రమైన నీళ్లల్లో నానబెట్టాలి. 2 సెంటీమీటర్ల లోతున విత్తనాల బెజ్జాలు పొడవాలి.

బెండ మొక్కల మధ్య కనీసం 40 సెంటీమీటర్లు, వరుసల మధ్య 80 సెంటీమీటర్లు ఎడమ ఉంచాలి. ఒక్కో బెజ్జంలో 2 నుంచి 3 కన్నా ఎక్కువ కాకుండా విత్తనాలు వేసి నీళ్లు పెట్టాలి. మనం ఈ సూత్రాలని పాటిస్తే మన మొక్కలు చక్కగా పెరిగి మంచి బెండకాయల్ని ఎక్కువగా కాస్తాయి.

0: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117. డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్, లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9113.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
0: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
0: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్, డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001252552. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల.

హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేను మీ ఆర్జే శ్రీనిధి. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. 80 ఏళ్ల వయసులో కూడా 40 ఏళ్ల వయసులో ఎలా కనబడాలి అని చాలా మంది అనుకుంటూనే ఉంటారు. వయసు పైపడే కొద్దీ పుట్టినరోజు దగ్గర పడుతుంటే గుండెల్లో బేజారు మొదలవుతూ ఉంటుంది. 50కి చేరుకుంటే అర్ధాయుష్ అయిపోయిందే అని కొంత నిరాశకు లోనయ్యే వాళ్ళు ఉంటారు. నిజానికి ఒంట్లో తగ్గిపోయే హుషారు, చలాకీతనం, పెరిగిపోయే నీరసాలు పైబడే వయసును అనుక్షణం గుర్తు చేస్తూనే ఉంటాయి. అప్పట్లో నేను అలవోకగా పనుల్ని చేసుకోగలిగేదాన్ని, సునాయసంగా పనుల్ని చెక్కబెట్టేదాన్ని, చక్కచక్కగా పరుగులెత్తేదాన్ని అని పాత రోజులు గుర్తించుకుని గర్వంగా చెప్పుకోవడమే కాదు, అదే ఆరోగ్యాన్ని శరీరాన్ని మున్ముందు కూడా కొనసాగించే వీలుంది. అయితే అందుకోసం ప్రణాళికాబద్ధంగా నడుచుకోవాలి, చేసే పనులు, తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ కనబరచాలి. మరీ ముఖ్యంగా మనసు వయసు పైబడే వయసులో కండరాల నొప్పులు వేధిస్తున్నాయంటే కండరాల పటుత్వం తగ్గిందని అర్థం. కీళ్ల నొప్పులు మొదలైనప్పుడు రోజు నడవడం మొదలు పెట్టండి అని వైద్యులు సూచిస్తూ ఉంటారు. కీళ్లు అరగడం మొదలైతే నడవడం వల్ల అవి ఇంకా వేగంగా అరిగిపోతాయి కదా అని చాలా మందికి డౌట్ వస్తుంది. కానీ నడక వల్ల కాళ్ళలోని కండరాలు బలం పుంజుకుని ఊతనిస్తాయి, దాంతో కీళ్ల మీద ఒత్తిడి తగ్గి అవి అరిగే వేగం నెమ్మదిస్తుంది. పైగా రోజు మొత్తంలో 10,000 అడుగులు నడిచే వ్యక్తులు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని శాస్త్రీయంగా రుజువైంది. కాబట్టి కండరాల పటుత్వం కోసం నడక, ఈత, సైక్లింగ్, ఇలా నచ్చిన వ్యాయామాన్ని దేన్నైనా జీవితంలో చోటు కల్పించాలి. ఏరోబిక్స్ తో పాటు రెసిస్టెన్స్ వ్యాయామాలు చేయవచ్చు. ఎముకల దృఢత్వం కోసం వెయిట్ ట్రైనింగ్ కూడా తీసుకోవచ్చు. బరువులు ఎత్తడం వల్ల కండరాలు బలం పుంజుకోవడంతో పాటు శారీరక దారుద్ర్యం కూడా పెరుగుతుంది. ఓకే లిసనర్స్, మరి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవ్వబోతుంది, విని ఆనందించండి.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, MD DM గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2. సెల్ 8665588773.

0: ఏది?
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. సంపూర్ణ ఆరోగ్యానికి, రక్తహీనత తలెత్తకుండా ఉండడానికి సరిపడా ప్రోటీన్ అవసరం. మాంసాహారం తినలేని వాళ్ళు కంది పెసరపప్పులను తినవచ్చు. చిక్కుళ్ళు, బఠానీ, మునగ, పుట్టగొడుగులు ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ప్రతిరోజు ఆహారంలో సరిపడా ఉండేలా మీల్ ప్లాన్ చేసుకోవాలి. అల్పాహారం తీసుకోవడం తప్పనిసరి. ఉదయం తినే అల్పాహారంలో ప్రోటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఉడకబెట్టిన శనగలు, బొబ్బర్లు, మొలకలు లాంటి వాటిని సాయంత్రం స్నాక్స్గా తీసుకోవచ్చు. ఒళ్ళు నొప్పులకు శరీరంలో నీటి శాతం తగ్గడం కూడా ఒక కారణం. కండర నొప్పులు తరచూ వేధిస్తున్నా, కండరాలు పట్టేస్తున్నా శరీరంలో నీరు తగ్గింది అని అర్థం చేసుకోవాలి. సరిపడా నీరు తాగుతూ ఉండాలి. గుండె, కిడ్నీ సంబంధ వ్యాధులు ఉన్నవాళ్ళు రోజుకు కనీసం 3 లీటర్లు తగ్గకుండా నీళ్లు తాగాలి. వేసవ కాలంలో అయితే పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, పల్చిన మజ్జిగ కూడా తీసుకోవచ్చు. శరీరానికి చల్లబరిచే నిమ్మరసం, క్యారెట్ బీట్రూట్ జ్యూసులు తాగుతూ ఉండాలి. శీతల పానీయాలు, చక్కెర కలిసి ఉండే పౌడర్ పానీయాలు, సిరప్స్ దాహాన్ని తీర్చకపోగా శరీరం డీహైడ్రేషన్కు గురయ్యే అవకాశాలు కూడా పెంచుతాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. కంటి నిండా నిద్రపోవాలి. సరిపడ

సరిపడా విశ్రాంతి కూడా తీసుకోవాలి. చలాకీగా చురుగ్గా కదలాలంటే, సరిపడా ఓపిక శరీరానికి దక్కాలంటే మధ్యాహ్నం వేళ ఒక అరగంట పాటు కొనుక తీసుకుంటూ ఉండాలి. దాంతో కండరాలు శక్తిని పుంజుకుంటాయి. 7 నుంచి 8 గంటలు తగ్గకుండా నిద్రపోవడం వల్ల శరీరం బడలిక వదిలి కొత్త శక్తిని పుంజుకుంటూ ఉంటుంది. కాబట్టి నిద్రకు భంగం కలిగించే అంశాలకు దూరంగా ఉంటూ కంటి నిండా నిద్రపోవాలి. ఓకే లిజనర్స్, మరి చాలా విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవబోతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: గోల్డ్ సమస్యలు చూడబడును.
1: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఎంఎస్, ఎఫ్ఐఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
0: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
1: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్:
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
0: సెల్ 8500136630.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
3: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
4: ఓకే లిజనర్స్, ఒక మంచి సాంగ్ అయితే వినేశారు కదా. వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. పైబడే వయసులో ఎముకల పటుత్వం క్షీణించడం సహజం. అలా జరగకుండా నియంత్రించాలంటే పోషకాహారంతో పాటు కొన్ని అదనపు సప్లిమెంట్లు కూడా తింటూ ఉండాలి. అందులో మొదటిది కాల్షియం. 60 ఏళ్ళు పైబడిన స్త్రీ పురుషులు కాల్షియం సమృద్ధి దొరికే పాలు, పాలు ఉత్పత్తులు తాగుతూ ఉండాలి. ఆహారం ద్వారా సరిపడా కాల్షియం దక్కే వీలు లేని సందర్భాల్లో వైద్యులు సూచించిన సప్లిమెంట్లు వాడుకోవచ్చు. రెండవది విటమిన్ డి. ఎముకల దృఢత్వాన్ని డి విటమిన్ అవసరం. ఆహారం ద్వారా దొరికే అవకాశం లేదని, డి విటమిన్ పొందడం కోసం కనీసం 1 నుంచి 2 గంటల పాటు ఎండలో గడపడం అవసరం. ఇవన్నీ సాధ్యపడని సందర్భాల్లో వైద్యులు సూచించిన సప్లిమెంట్లు వాడుకోవాలి. మూడవది వ్యాయామం. నడక, పరుగు, బరువులెత్తడం, సైక్లింగ్, శరీరం మీద బరువు పడేలా చేసే వ్యాయామాలన్నీ ఎముకల పటుత్వాన్ని పెంచుతాయి. నడి వయసులో తుంటి ఎముకలు తేలికగా విరిగిపోతూ ఉండటానికి కారణం ఎముకలు గుల్లబరటమే. ఈ సమస్య తలెత్తకుండా ఉండాలంటే మరీ ముఖ్యంగా మహిళలు బరువులతో కూడిన వ్యాయామాలు చేయాలి. మరి ఎలాంటి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి? 55 ఏళ్ళు దాటిన మహిళలు, 65 ఏళ్ళు దాటిన పురుషులు ప్రతి 3 ఏళ్లకోసారి ఎముక సాంద్రతను పరీక్షించుకుంటూ ఉండాలి. ఈ పరీక్షలో ఎముకల సాంద్రతను అంచనా వేస్తూ అప్రమత్తంగా ఉండాలి. ఎముకలు గుల్లబారే సమస్య ఈ పరీక్షలో గుర్తించినప్పుడు వైద్యులు సూచించిన మందులు తీసుకోవాలి. మరి ఏమేం చెయ్యాలో తెలుసుకున్నాం కదా లిజనర్స్, మరి ఏమేం చేయకూడదో కూడా తెలుసుకుందాం. ఆల్కహాల్, చక్కెర, కాఫీల ఎముకల సాంద్రతను తగ్గిస్తాయి. వీటికి వీలైనంత దూరంగా ఉండాలి. ముఖ్యంగా ధూమపానం ఎముకలకు హానికరం కాబట్టి ఈ అలవాటు ఉన్నవాళ్ళు నడి వయసులో చేరుకున్న తర్వాత పూర్తిగా మానేయాలి. ఓకే లిజనర్స్, మరి 80 ఏళ్ల వయసులో కూడా 40 ఏళ్ల వయసు వాళ్ళ ఎలా ఉండాలో తెలుసుకున్నాం కదా. ఇలాగే మంచి మంచి విషయాలు తెలుసుకోవాలంటే రేపు ప్రసారం అయ్యే ఆయుష్మాన్ భవలో కలుసుకుందాం. అంతవరకు వినండి, వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే శ్రీనిధి.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIL నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి సూక్తి సుధ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో కొన్ని సూక్తుల యొక్క అర్థాన్ని తెలుసుకుందాం.
2: ఆదిత్య చంద్రావనిలో నలస్య యౌద్భూమిరాపో హృదయం యమశ్చ

శ్లోకం యొక్క భావం, సూర్యచంద్రులు, పృథ్వీ, తేజస్సు, వాయువు, ఆకాశములు, హృదయము, యముడు, రాత్రింబవళ్ళు, ఉదయ సంధ్యలు, ధర్మము, ఇవన్నీ మానవుని ప్రవర్తన గమనించుతూనే ఉంటాయి. అంటే ఎవరు చూచుటలేదు కదా అని విషయ ప్రవృత్తులకు లోబడవద్దని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది.

చరే. ఈ శ్లోకం యొక్క భావం, తెలియక గాని మోహము వల్ల గాని ఒకసారి చేసిన పాపం యొక్క ఫలము నుంచి విముక్తుడు కావలనని కోరువాడు మరలా అట్టి పాపకృత్యాన్ని చేయనని నిశ్చయించుకోవలను అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది.

ఈ శ్లోకం యొక్క భావం, ధనమును భూమి అందును, పశ్వాదులను శాలలందును, భార్యను ఇంటి గుమ్మంలోను, జనులను శ్మశానమందు, దేహమును చితియందును వదిలిపెట్టి జీవుడు ఏకాకియై పరలోక మార్గమునకు పోవునప్పుడు ధర్మం ఒకటే అతనితో కూడా పోతున్నది అని ఈ శ్లోకం యొక్క అర్థం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.
2: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
2: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
2: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
2: సెల్ 9100.
3: ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క భావాలను తెలుసుకుందాం.

ఈ శ్లోకం యొక్క అర్థం, గాలి తాకిడికి చెదిరిపోవు మేఘాల ఆడంబరము వంటిదే రాజ్యాధిపత్యం. విషయభోగములు అనుభవిస్తూ ఉన్నంతసేపే సుఖంగా ఉన్నట్లుంటాయి. మానవుల ప్రాణములు గడ్డిపరక చివర వ్రేలాడు జలబిందువులతో పోల్చదగినట్టివి. ఈ తాత్కాలిక సుఖభోగాదులను వదిలి పరలోకానికి పోవునప్పుడు కూడా వచ్చు పరసఖుడు ధర్మము ఒక్కటియే కదా అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది.

ఈ శ్లోకం యొక్క భావం ఏంటంటే, సత్పురుషుల మార్గాన్ని అనుసరించుట పూర్తిగా సఖ్యం కానిచ్చు, కొంతవరకైనా అనుగమించుము. మంచివారి మార్గాన్ని అనుసరించిన వారు నాశనాన్ని పొందరు. పూర్తిగా ధర్మములన్నింటినీ ఆచరించకపోయినను కొన్నింటినైనా చివరకు ఒక్క ధర్మాన్నైనా పూర్తిగా ఆచరించవలనని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది.

0: Vinayaka Multi Speciality Hospital, Dr. CBRS Gajapati Raju Sagiraju, PDCC Surgical Gastroenterologist Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MS OBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swaroop MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath MD Pediatrics,
1: Dr. S. Purnachand MD Interventional Pulmonologist, Emergency Critical Care Team,
2: Dr. P. Praveen MS Orthopedic.
0: Vinayaka Multi Speciality Hospital, JP Road, Bhimavaram.
3: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్ కేఫ్ బంకెట్ హాల్ పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర జేపీ రోడ్ భీమవరం సెల్ 9542511117
4: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్

0: చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క భావాలను తెలుసుకుందాం.

ఈ శ్లోకం యొక్క అర్థం, మనస్సు, ఇంద్రియములు, ఏకాగ్రతను పొందుటే గొప్పదైన తపస్సు, అదియే అత్యుత్తమమైనటి ధర్మం కూడా అని ఈ శ్లోకం యొక్క అర్థం.

0: ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, ప్రత్యక్షము, అనుమానము, వేదరూపమైన శాస్త్రము అను ఈ మూడు ప్రమాణములను అనుసరించియే ధర్మ మార్గరతులైన మానవులు ప్రవర్తించవలయును అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది.
1: మతయో యత్ర గచ్చంతి తత్ర గచ్చంతి వానరా, శాస్త్రాణి యత్ర గచ్చంతి తత్ర గచ్చంతి దేనరా.
0: ఈ శ్లోకం యొక్క అర్థం, మతులు పోయిన చోట్లకల్లా పోవునవి వానరములు, మరి శాస్త్రములు చూపిన దారిలో పోవువారే నరులు. అనగా మతిమూలమున సంపాదించిన జ్ఞానాన్ని క్రోడీకరించి తరతరాల అనుభవజ్ఞానమును సూత్రీకరించి చెప్పినవే శాస్త్రములు. అందుచేతనే స్వీయ వేదనానుభవములనే కాక ప్రాణులు అనంతమైన కాలమున అనేక వ్యక్తుల, జాతుల, ప్రాణికోట్ల యొక్క అనుభవసారమును శాస్త్రముల ద్వారా పొందుతాయి అని ఈ శ్లోకం యొక్క అర్థం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
3: వెల్కమ్ బ్యాక్ టు సూక్తి సుధా. లిజనర్స్, ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క భావాలను ఇప్పుడు తెలుసుకుందాం.

శ్లోకం యొక్క అర్థం, దానమును విధియుక్తముగా దేశకాల పాత్రములెరింగి చేయవలెను, న్యాయముగా ఆర్జించి న్యాయముగా వృద్ధిపరిచిన ధనమును ధర్మము కొరికే ప్రయత్నముతో కాపాడవలెను అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది.

ఈ శ్లోకం యొక్క అర్థం, మాట తొందరను, మనసులోని కోప తీవ్రతను, జిహ్వా చాపల్యమును, నోటి దురదను, కామ పిశాచమును అరికట్టి విషయములను అనుసరించి ఆయా ఇంద్రియములను మరల్చినవాడే బ్రాహ్మణుడు ముని అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్రోతలు, ఇంతవరకు ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో కొన్ని మంచి విషయాలు తెలుసుకున్నారు కదా. మరికొన్ని విషయాలతో రేపటి సూక్తి సుధా కార్యక్రమంతో కలుసుకుందాం. నమస్కారాలతో.

నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, LH టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9000125552. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్ళపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును.

0: FM 90.4. రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం కృతజ్ఞత తెలుగు పాఠం వింటారు.
1: ఉపకారికి ఉపకారము చేయుట నీ ధర్మము,
2: అపకారికి ఉపకారము చేయుట నీ సౌశీల్యం, పొందిన మేలు తలుచుట నీ సంస్కారం, తలచుట మాని మరచుట దుర్మార్గం. ఆహా, ఏం బాగున్నాయి ఈ కొటేషన్స్. అరే పిల్లలేరి, ఇక్కడే ఆడుకుంటున్నారు కదా అని ఈ కొటేషన్స్ చదవటంలో వాళ్ళ గురించి ఆలోచించలేదు. ఒరే పవన్, వెంకట్, చిట్టి, ఎక్కడికెళ్ళారా? ఒరే ఇంత పెద్ద పార్కులో ఎక్కడనే వెతకను. అదేంటి చిట్టి గాభరాగా వస్తుంది?
3: తాతయ్య, తాతయ్య.
2: ఏమైందమ్మా చిట్టి, చెప్పు ముందా ఏడు పాపు.
3: మరే మరే
2: అమ్మా, నీ నడకే చీమ నడక, మాటేమో ముత్యాల మొలక. త్వరగా చెప్పు తల్లి, ఏం జరిగింది? అసలు ఆ పవన వెంకటేరి వెధవలు నిన్నేమని అన్నారా, కొట్టారమ్మా?
3: అది కాదు తాతయ్య, మరేమో వాళ్ళిద్దరూ నాది రైటు నాది రైటు అని పోట్లాడుకుని కొట్టుకుంటున్నారు.
2: ఎక్కడా?
3: అటు పక్క మేం పడవలో తిరుగుతామే ఆ చెరువు దగ్గర.
2: అక్కడికి ఎందుకు వెళ్ళారే?
3: ఆడుకోవడానికి తాతయ్య.
2: నీళ్ల దగ్గర ఆటలేమిటే, ప్రమాదం కదూ. పద పద, అక్కడ వాళ్ళు ఏం ఉద్ధరిస్తున్నారో ఏమిటో త్వరగా నడువు తల్లి.
3: సరే తాతయ్య.
4: ఒరే వెంకట్, చెయ్యి అందించరా, కాలు జారుతున్నాయి, ఈ గట్టు పట్టుకోలేకపోతున్నా, చేతులు నొప్పి పుడుతున్నాయి.
5: ఏ నన్ను నీవు కొట్టమున్న నాకు నొప్పి పుట్లా? నేను వద్దురా అంటే నువ్వు ఆగావేంటి?
4: అవి ఒంటి మీద దెబ్బలే కదరా, ఇప్పుడు నా చెయ్యి జారిపోతే నేను నీళ్ళలో పడిపోతాను. ప్లీజ్ చెయ్యి ఇవ్వరా, పైకి లాగరా ప్లీజ్.
5: నన్నెప్పుడు కొట్టనని మాట ఇస్తేనే నిన్ను పైకి లాగేది, చెప్పు ఇంకా నన్నెప్పుడు కొట్టవుగా.
2: ఒరే ఒరే వెంకట్, ఏమిట్రా ఆ గోడ మీద నుంచి తొంగి చూస్తున్నావు, నీళ్ళలో పడతావు, జాగ్రత్త. అవును పవనేట్రా?
4: తాతయ్య ఇక్కడ ఈ చెరువులో.
2: చెరువులోరా, అక్కడేం చేస్తున్నావురా? అయ్యో అక్కడెట్లా పడ్డావురా?
4: జారిపడ్డా.
2: అసలు నిన్న గోడ ఎవరెక్కమన్నారా వెధవాని? వెధవా, ఇగో ముందు నాకు ఆ చెయ్యి అందించు. జాగ్రత్తగా పట్టుకో, పడిపోతావు. అది మెల్లిగా మెల్లిగా పైకెక్కు. ఒరే చూసుకో, కాలు దారుతుందా పాకుడికి. నేను సమయానికి రాకపోతే ఎంత ప్రమాదం జరిగి ఉండేదిరా. అయినా వాడు నీటిలో జారబోతుంటే చేయి అందించకుండా అలా చూస్తూ ఊరుకున్నావేమిట్రా వెంకట్?
5: అంటే మరి వాడు నన్ను కొట్టాడుగా అందుకని.
2: అందుకని? వాడు ఆపదలో ఉంటే ఆదుకోర్రా.
5: అది కాదు తాతయ్య.
2: ఏది కాదు తాతయ్య, స్వంత అన్నదమ్ములే మీరు ఒకరికొకరు సాయం చేసుకోకపోతే ఎలారా? అందులోనూ ఆపదలో ఉన్నప్పుడు మీకన్నా ఆ కీటకాలు పక్షులు నయం.
3: కీటకాలు పక్షుల?
2: కీటకాలు పక్షులే, చీమలు పావురాలు.
5: చీమల
4: పావురాలా?
2: ఓ చీమ ఓ పావురం ఆపద

0: అమ్మయ్యా, గూటికి చేరగలిగా. పిల్లలకింత ఆహారం అందిస్తే ఈ పూట గడిచినట్టే. ఉండండర్రా, ఆహారం అందిస్తాగా. ఊరికే అట్లా అల్లరి చేస్తారే. అరెరే, కొంత ఆహారం జారి నీటిలో పడిపోయిందే. అయ్యో, అది నీటిలో కొట్టుకుపోతోంది. అరెరే, అటునుంచి నీటిలో ఇటుగా కొట్టుకు వస్తోంది. ఏమిటి? అరే చీమ, పాపం నీటిలో తేలుతోంది. ప్రాణాపాయం కలుగుతుందేమో. ఎలా? ఆ చీమను రక్షించడం ఎలా? ఆ, ఈ ఆకు త్రుంచి నీటిలో వదిలితే అదృష్టం బాగుంటే ఆ చీమని ఈ ఆకు ఆదుకుంటుందేమో. చూద్దాం. అయ్యయ్యో, ఈ నీటిలో కొట్టుకుంటూ నేను ఎంత దూరం వెళ్లాలో. అలసటగా ఉంది, ఓపిక పోతోంది, నీరసంగా ఉంది, కళ్ళు మూతలు పడిపోతున్నాయి. ఇక్కడెక్కడా ఓ రాతిగుట్టైనా లేదు అందుకుందామంటే ఇక నా వాళ్ళందరూ నాకు దూరం అయిపోయినట్టేనా? అయ్యో, నాకింక దిక్కెవరు? అదేంటి, పైనుంచి ఓ ఆకు నీటిలోకి పడుతోందే. అదృష్టం బాగుంది. ఆ ఆకును అందుకోగలిగితే ఏదో ఓ దిక్కుకి సురక్షితంగా చేరుకోగలుగుతా. అదిగో ఆ ఆకు ఇటువైపే నీటిలో పడింది. నిదానంగా ఆ ఆకును చేరే ప్రయత్నం చేస్తా. ఇక ఆ పైన నా అదృష్టం. అమ్మయ్యా, ఆకును అందుకోగలిగా. నిదానంగా ఆకునెక్కాను. ఇప్పుడు ప్రాణం కుదుట పడింది. అవును, ఈ పచ్చటి ఆకు దానంతటదే రాలి నీటిలో పడిందా? అవకాశం లేదే. ఇది ఎండిపోలేదు కదా రాలిపోవడానికి. ఆ, ఆ చెట్టు మీద ఓ పావురం ఇటే చూస్తోంది. ఒకవేళ అది పడేసిందా? ఓ పావురమా!
1: ఏమిటి చీమా?
0: ఈ పచ్చటి ఆకు నీవే త్రుంచావా?
1: అవును చీమా, నువ్వు నీటిలో కొట్టుకు వస్తుంటే ఆ ఆకు ఆసరాగా ఉంటుందేమో అని త్రుంచివేశా.
0: ఓ అలాగా, నీకు కృతజ్ఞతలు నేస్తమా. వస్తా. ఈ ఆకు ఎటు కొట్టుకుపోతుందో, ఏ ఒడ్డు చేరుస్తుందో, అవకాశం కుదిరితే నిన్ను మళ్లీ కలుస్తా పావురమా.
1: అలాగే మిత్రమా. స్నేహం కుదిరినట్టే కుదిరి దూరమయ్యింది. మళ్లీ ఆ చీమతో మాట్లాడేది ఎప్పుడో.
2: ఈరోజు వెతికి వెతికి అలసిపోయాను. ఎంత వెతికినా ఒక్క వేట కూడా దొరకలేదు. ఓవైపు చీకటి పడిపోతుంది. ఇంటికాడ పెళ్ళాం పిల్లలు ఆకలితో నకనకలాడుతూ ఉంటారు. ఎట్లాగబ్బా? అదిగో ఆ పావురం ఎగురుకుంటూ వస్తుంది ఆ చెట్టువైపు. బహుశా దాని గూడు ఆ చెట్టు మీదే ఉందేమో. సమయం చూసి ఈ బాణం దానికి గురిపెట్టానా, దెబ్బతో కింద పడిపోతుంది. ఇవాళ ఆ పావురం దాని పిల్లలు మా ఇంటిల్లిపాదికి ఆహారం అవుతాయి. ఇక పండగే పండగ. పావురం చెట్టు మీద వాలబోతుంది. ఆకులు కొమ్మలు అడ్డు రాకుండా చూసి గురిపెట్టి బాణం వదలాలి. ఇదే సరైన సమయం. బాణం ఎక్కుపెడతా. అయ్యో, కాలు నొప్పి పెడుతుంది. బాధ ఎక్కువ అవుతుంది. వేళ్ళన్నీ నొప్పిగా ఉన్నాయి. ఏదో కుట్టినట్టుంది. చూడాలి. ముందు బాణం వేయాలి. అయ్యో, మళ్ళీ ఏదో కుట్టింది. అరెరే, బాణం గురి తప్పింది, కొమ్మకు తగిలింది. అయ్యో, ఆ చప్పుడికి పావురం ఎగిరిపోయింది. నా నోటికాడి కూడు చేజారిపోయింది. ఇంతకీ నన్ను ఏం కుట్టింది? ఆకుల మధ్యలోకి జారుకుంటున్న ఈ చీమ నన్ను కుట్టి నా గురి తప్పేలా చేసింది. అయిపోయింది, ఇవాళ్ళకి ఇంటిల్లిపాది పస్తు పడుకోవలసిందే.
0: ఎంత గండం గడిచింది. ఆ బాణం తగిలి ఉంటే నా పిల్లలు అనాథలైపోయేవారేగా. అవును, అతని గురి ఎలా తప్పింది? ఆ చెట్టు కొమ్మకు ఎందుకు తగిలింది? సాధారణంగా వేటగాడి గురి తప్పదే. అదిగో ఆ ఆకుల చాటు నుండి చీమ బయటకు వచ్చి ఈ చెట్టువైపే వస్తోంది. ఆ చీమ మొన్న నీటిలో కొట్టుకుపోయిన చీమేనా? మిత్రమా, చీమ, బాగున్నావా?
3: ఆహా, నువ్వు నీ పిల్లలు ప్రమాదం నుంచి బయటపడ్డట్టేగా.

0: అంటే మిత్రమా, ఆ వేటగాణ్ణి
1: నీమీద గురిపెట్టాడు. నేను వాడి కాలు కసిగా గట్టిగా కొరికా, అంతే.
0: నా ప్రాణాలు నిలిపావు మిత్రమా, కృతజ్ఞతలు. నీ మేలు మర్చిపోను.
1: మనలో మనకు ఇంకా కృతజ్ఞతలు చెప్పుకోవడం దేనికి మిత్రమా? ఆ రోజు నీవు నా ప్రాణాలు కాపాడలా, నేను నీకేమవుతానని నన్ను ఆదుకున్నావు. నీ వాణ్ణి కాదుగా.
0: కాకపోయినా ఆపదలో ఉన్నావని
1: కదా. ఇప్పుడు అంతే. పైగా కృతజ్ఞత చూపటం నా కనీస ధర్మం. అదీ కాక ఒకరినొకరు ఆదుకోవటం ఉత్తమ మార్గం. అదే మంచి మనస్తత్వం.
0: చక్కటి మాట చెప్పావు మిత్రమా. రా పైకిరా, ఇక నుంచి మనం ప్రాణమిత్రులం.
2: విన్నారు కదర్రా ఆ స్నేహితుల కథ. ఒకటి పక్షిజాతి, ఇంకోటి కీటకజాతి, అయినా మంచి మనస్తత్వం కలిగి ఆదుకున్నాయి. మరి ఒకే జాతి వాళ్లమైన మానవులం మానవత్వం పెంచుకుని ఒకరినొకరు ఆదుకోవద్దు?
3: అవును తాతయ్య, నువ్వు చెప్పింది నిజమే. మా తప్పు తెలిసింది. ఇహ నుంచి మేం కలసిమెలిసి ఉంటాం, అందరినీ ఆదుకుంటాం.
2: చీమ ఒక నీటిలో కొట్టుకొనుచు ఉండగా, చెట్టు మీది పావురము ఆకుతుంచి వేసెను. ఆకుమీద ఎక్కి చీమ ఒడ్డు కాస్త చేరెను. దాని మేలు మరువను అనుకున్నది చిట్టి చీమ. ఒక్కనాడు వేటగాడు ఎక్కుపెట్టే బాణము, చెట్టు మీది పావురము చూడలేదు వానిని. చిట్టి చీమ చూచెను చరచరమని పాకెను. వేటగాని వేళ్లు కొరికే బాణము గురి తప్పెను. ఇంతలోన పావురము ఎగిరిపోయే హాయిగా, చిన్ని చీమ కూడను మరొక మేలు చేసెను. అది సరేగాని, ఇందాక విన్న ఆ కథను గురించి మీరు గుర్తుంచుకున్న రెండు మూడు విషయాలు చెప్పగలరా? నీటిలో ఏం కొట్టుకుపోతుందిరా
4: చీమ?
2: మరి పావురం ఏం చేసింది?
4: ఆకు తుంచి వేసింది.
2: చీమ ఒడ్డుకు ఎలా చేరింది?
3: ఆకు సాయంతో.
2: వెరీ గుడ్. బాణం ఎవరెక్కు పెట్టారు?
4: వేటగాడు.
2: మరొక మేలు చేసింది ఎవరు?
3: చీమ.
4: తాతయ్య మేలు అంటే
2: సహాయం, దాన్నే సాయం అని కూడా అంటావరా?
4: మరి ఎక్కు పెట్టడం అంటే?
2: గురి పెట్టడం అమ్మా. అంటే ఏ వస్తువునైనా పక్షిని గాని జంతువును గాని కొట్టడానికి చూస్తామో దానికి సరిగ్గా తగిలేలా చూడటం అన్నమాట. చిట్టి, కొన్ని వాక్యాల్లో నీకు అర్థమైన చీమా పావురం కథ చెప్పమ్మా.
4: నీటిలో కొట్టుకుని పోతున్న చీమను రక్షించడానికి పావురం ఓ ఆకు త్రుంచివేసింది. ఆపద నుంచి బయటపడ్డ ఆ చీమ ఓ రోజు పావురాన్ని తన బాణంతో కొట్టబోతున్న వేటగాణ్ణి కరిచింది. వేటగాడి గురి తప్పింది, పావురం ఎగిరిపోయింది.
2: అంటే ఆ చీమ తాను పొందిన మేలు మరవక ఆ పావురానికి తిరిగి మేలు చేసింది. కాబట్టి
4: ఇక నుంచి మేము కూడా చేసిన మేలు మరవకుండా ఒకరికొకరం మేలు చేసుకుంటాం, అందరినీ ఆదుకుంటాం, కలిసిమెలిసి ఉంటాం.
5: మీరింతవరకు ప్రాథమిక విద్యార్థుల కోసం కృతజ్ఞత తెలుగు పాఠం విన్నారు. మరొక విద్యా కార్యక్రమం ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గురించి వింటారు.
6: తాతయ్య తాతయ్య, రోజూ మాకు కథలు చెప్తానంటావు, చెప్పనే చెప్పవు.
7: వేసవి సెలవులకు మీ పల్లెటూరికి వస్తే మాకేం తోచడమే లేదు. పోనీ అలా వెళ్ళి ఆడుకుందామంటే ఎండలో తిరగొద్దు, వడగాలికి జ్వరం వస్తుంది అంటావు. ప్లీజ్ తాతయ్య, ఏదైనా కథ చెప్పవు. మా అమ్మ నీకు బోలుడని కథలొచ్చని ఒకటే గొప్పలు చెప్తుంది.
6: ప్లీజ్ తాతయ్య ఒక కథ చెప్పు.
8: అబ్బాబ్బాబ్బాబ్బా, కాస్త మధ్యాహ్నం ఓ కురుకు తీద్దామంటే కుదరనియరు కదా. ఎప్పుడు కథలంటూ నా ప్రాణాలు తీయకపోతే మీరు కూడా కాసేపు అలా ఎండపూట విశ్రాంతి తీసుకోవచ్చుగా.
7: మాకు పగటి పూట అస్సలు నిద్ర రా తాతయ్య. పోనీ ఏ మ్యాట్నీకైనా వెళ్దామంటే మీ ఊళ్ళో ఒక్క సినిమా హాల్ అయినా లేదు.
6: ఈమెకెప్పుడు సినిమాల గొడవే.
7: అబ్బో దిగొచ్చాడు బుద్ధిమంతుడు. ఎగ్జామ్స్ ఉన్నాయన్నా వినకుండా సినిమాకి వెళ్తానంది ఎవరో.
8: పండర్రా మీ వాదన, మీకు కాలక్షేపం కావటం లేదు, అందుకే ఓ కథ కావాలి అంతేనా?
7: కథ అంటే ఏదో మాయమంత్రాలతో పనికిరాని కథ కాదు, మాకు నచ్చే మంచి కథ కావాలి.

0: ఒక కండిషనా? అలాగేనర్రా, మీకు నచ్చే కథ, మీరు మెచ్చే కథ చెబుతాను. ఇంతకీ మన దివ్య కనిపించది, ఎక్కడికెళ్ళిందబ్బా?
1: అదిగో వస్తుంది తాతయ్య.
0: ఏమా దివ్య, అదేమిటి అలా ఉన్నావు, ఏమైందమ్మా నీకు?
2: తాతయ్య, నాకు నిన్న రాత్రి నుంచి జ్వరంగా ఉంది, నీరసంగా కూడా ఉంది, ఇప్పుడు తగ్గిపోయిందిలే.
0: అయ్యో అలాగా, పాపం. డాక్టర్ దగ్గరికి వెళదాం పదా.
2: ఇందాక అమ్మ తీసుకెళ్ళింది తాతయ్య, నాకు ఇంజక్షన్ కూడా ఇచ్చారు.
0: ఏది, నీకు డాక్టర్ గారు రాసిచ్చిన మందుల చీటి ఏది?
2: ఇదిగో తాతయ్య.
0: చూడు దివ్య, నీకిప్పుడు జ్వరం లేదు గాని రక్తహీనత వల్ల బలహీనంగా ఉంది, అందుకే విటమిన్లు ప్రోటీన్లు ఉన్న అవసరమైన మందులు టానిక్ రాసిచ్చారు. పాలు పళ్ళు కూరగాయలు, ముఖ్యంగా ఆకుకూరలు గుడ్లు తినాలి.
2: అవును తాతయ్య, డాక్టర్ గారు కూడా అదే చెప్పారు.
0: వంశీ, కథ విన్నాక ఈ మందుల చీటి తీసుకెళ్లి మందులు తెస్తావా?
3: ఓ చిటికెలో తెస్తా.
1: ఈ మందులు ఎక్కడ దొరుకుతాయి తాతయ్య?
3: అది కూడా తెలియదా, మన ఊరి మందుల షాపులో.
1: నాకు తెలుసులే గొప్ప, నా ఉద్దేశం ఎక్కడ తయారవుతాయి అని.
0: ఈ మందుల తయారీకి ఓ పెద్ద కథ ఉందర్రా, అది చెప్పే ముందు మిమ్మల్ని ఓ ప్రశ్న అడుగుతాను చెప్పండి. మందుల షాపులో రకరకాల మందులుంటాయి, కొన్ని అద్దాల బీరువాల్లో, మరికొన్ని ఫ్రిడ్జుల్లో ఉంచి అమ్ముతారు కదా, వాటిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది?
2: నేను చెప్పనా తాతయ్య, మనుషులకు ఇన్ని రోగాలున్నాయా అని అనిపిస్తుంది.
0: ఫన్నీ గర్ల్, మందులు చూస్తే రోగాలు గుర్తుకు రావటం కాదమ్మా, ఈ మందుల తయారీకి ఎందరు కష్టపడ్డారో అది గుర్తుకు రావాలి.
1: ఇందాక నేను అడిగింది కూడా అదే తాతయ్య.
0: వెల్, వినండి మరి, ఎంతో మంది మహానుభావులు రేయింబవళ్ళు కష్టపడి ప్రయోగశాలల్లో రకరకాల పరిశోధనలు చేసి మానవ జాతిని పట్టి పీడించే అనేక రోగాలను నయం చేసే మందుల్ని కనిపెట్టారర్రా. వాటిని పెద్ద పెద్ద ఫ్యాక్టరీల్లో అంటే ఫార్మసీల్లో యంత్ర సహాయంతో జాగ్రత్తగా శుభ్రంగా తయారు చేస్తారు.
1: అలాగా ఎప్పుడూ టాబ్లెట్లను మింగడం తప్ప వాటిని ఎలా తయారు చేస్తారో ఆలోచించనే లేదు.
0: నువ్వే కాదమ్మా స్వాతి, ఎవ్వరూ ఆలోచించరు. ఈ మందుల తయారీ వెనక భయంకరమైన రోగాలను పారద్రోలటానికి ఎంతో మంది శాస్త్రజ్ఞుల కృషి దీక్ష ఉన్నాయి.
2: ఇంతకీ శాస్త్రజ్ఞులంటే ఎవరు తాతయ్యా?
0: బాగా అడిగావు దివ్య. ఏ విషయాన్నైనా శాస్త్రీయంగా ఆలోచించి, బాగా పరిశీలించి పరిశోధించి మానవ లోకానికి కొత్త కొత్త సంగతుల్ని తెలియజెప్పేవారే శాస్త్రజ్ఞులు.
3: ఈ శాస్త్రవేత్తలంతా విదేశీయులేనా తాతయ్య?
0: కాదు వంశీ, అందులో ఎంతో మంది మన దేశానికి చెందిన వాళ్ళు ఉన్నారు, ఇంకా చెప్పాలంటే మన రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఉన్నారు.
1: అలాంటి వాళ్లలో మన తెలుగువాడైన ఒక శాస్త్రవేత్త గురించి చెప్పవా తాతయ్య?
0: తప్పకుండా చెప్తానమ్మా, మీకు తెలుసుకోవాలని ఉండాలే కాని చెప్పకుండా ఉంటానా? ఇందాక మీకు రక్తహీనత అంటే ఏమిటో చెప్పాను కదా, ఆ జబ్బును గురించి ఇంకా అనేక రోగాలను గురించి పరిశోధించి అద్భుతమైన మందుల్ని లోకానికి అందించిన మహోన్నత వ్యక్తి, అపర ధన్వంతరి, వైద్య విద్యా శాస్త్రవేత్త అయిన ఒక తెలుగు వ్యక్తి కథ మీకు ఇవాళ చెబుతానర్రా.
2: ఆయన పేరేమిటి తాతయ్య?
0: ఆయన పేరు డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు గారు. మన రాష్ట్రంలో భీమవరం దగ్గర నరసాపురంలో ఆయన 1896 July 1 జన్మించారు.
3: అంటే ఆయన పుట్టి ఇప్పటికీ సరిగ్గా 100 ఏళ్ళన్నమాట.
0: అవును, ఈ సంవత్సరం ఆయన శత జయంతి సంవత్సరం. అతి పేద కుటుంబంలో పుట్టి అనేక కష్టాలను అనుభవించి స్వయం కృషితో అమెరికా వెళ్ళి అక్కడ అద్భుతమైన పరిశోధనలు చేసి ఎన్నో మందుల్ని కనుగొని ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తల్లో ఒకడుగా పేరు తెచ్చుకున్నాడు.
1: అంత గొప్పవాడు మన తెలుగువాడు కావటం నిజంగా మనం గర్వించదగ్గ విషయం కదా తాతయ్య?
0: అవునమ్మా, ప్రపంచం అంతా గుర్తించినా ఇంకా ఆయనకు రావాల్సినంత పేరు ప్రఖ్యాతులు రానేలేదు. కానీ ఆయన పేరు కోసం డబ్బు కోసం ఎప్పుడూ తాపత్రయపడలేదు. పైగా ఎన్నో అద్భుత విజయాలు సాధించినా ఇదంతా నా గొప్ప అని చెప్పుకోలేదు, తనతో పనిచేసిన అందరూ కలిసి సాధించిన విజయాలుగా చెప్పేవాడు.
1: తాతయ్య, సుబ్బారావు వాళ్ళది పేద కుటుంబం అన్నావు కదా, మరి అంత గొప్ప డాక్టర్ ఎలా అయ్యారు?
0: మొదట్నుంచి సుబ్బారావు గారి కథ విషాదమైందే. ఆయన పుట్టగానే కొద్ది రోజులకే తండ్రి మరణించాడు. ఆయన తల్లి వెంకమ్మ సుబ్బారావును ప్రాణప్రదంగా చూసుకుంటూ చదివించసాగింది.
3: మరి ఆయన బాగా చదివేవాడా తాతయ్య?
1: నీలాగా ఆటలాడుతూ బడి ఎగ్గొట్టేవాడు కాదనుకుంటా.
3: చూడు తాతయ్య, నేను బడెగ్గొడతానట.
0: అదేమీ కాదర్రా, సుబ్బారావుకు చదువు అంటే ప్రాణం, కానీ పాపం పేదరికం వల్ల సరిగ్గా చదువు

0: ఇతరులకు తన బాధ చెప్పుకోలేక తల్లిని కష్టపెట్టడం ఇష్టం లేక సుబ్బారావు లోపలే ఎంతో బాధపడేవాడు. ఇంతలో సుబ్బారావు అన్నగారికి ఒక భయంకరమైన వ్యాధి సోకింది. ఆ వ్యాధితో అన్నగారు బాధపడుతుంటే మన సుబ్బారావు గారు సేవలు చేసేవారు. అయినా వ్యాధి తగ్గలేదు. దాంతో రోజురోజుకు ఆయన చిక్కిపోయి మంచానికి అంటుకుని పోయాడు. కొన్నాళ్లకు ఆ భయంకర వ్యాధి వాళ్ళన్నగారిని బలి తీసుకుంది.
1: పాపం సుబ్బారావుకు అన్నీ కష్టాలే.
0: అవునమ్మా స్వాతి, రోగంతో అన్న మరణించడం సుబ్బారావును కలిచివేసింది. ఆ సమయంలోనే సుబ్బారావు మనస్సులో ఎలాగైనా ఈ రోగాన్ని ఎవ్వరికీ రాకుండా చెయ్యాలి అనే కోరిక కలిగింది. అప్పుడేం చేశాడో తెలుసా?
2: ఏం చేశాడు తాతయ్య?
0: ఎలాగైనా సరే బాగా డబ్బు సంపాదించి గొప్పవాణ్ణి కావాలి అనుకున్నాడు. మంచి చదువు చదివి పెద్ద డాక్టర్ని కావాలనుకున్నాడు. అందుకే ఎవరినో సలహా అడిగి ఇంట్లోంచి పారిపోయి వ్యాపారం చేద్దాం అనుకున్నాడు.
1: మరి వాళ్ళమ్మ ఊరుకుందా?
0: ఎలా ఊరుకుంటుంది చూడండి ఏం జరిగిందో.
3: నాయనా సుబ్బారావు, బాబు సుబ్బారావు, ఎక్కడున్నావురా? ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా గాలిస్తున్నాను. ఏం చేస్తున్నావురా ఇక్కడ? అదేమిట్రా నీ చేతిలో ఆ సంచి? ఏమిటి ఏది ఇలా ఇవ్వు? ఎక్కడికిరా ప్రయాణం అయ్యావు?
2: అమ్మా మరేమో, నువ్వు కోప్పండంటేనే చెప్తానే.
3: నిజం చెప్తే ఎందుకు కోప్పడతాను బాబు? ఏమిటి సంగతి?
2: అమ్మా నేను కాశీకి వెళ్తానే.
3: కాశీకా? ఎందుకురా?
2: మరేమో, అక్కడ ఏదైనా చిన్న వ్యాపారం చేసి డబ్బు సంపాదిస్తాను. దాంతో చదువుకుని గొప్ప వాడినే నిన్ను బాగా చూసుకుంటాను.
3: తీతికన్నా, ఇప్పుడు మనకి ఏం తక్కువైందనిరా అంత దూరం వెళదాం అనుకుంటున్నావు? ఎవరు నేర్పారు నీకు ఇదంతా? కాసుల కోసం కాశీకి వెళ్తావా? అవ్వా, ఎవరైనా వింటే నవ్విపోతారు.
2: నవ్వితే నవ్వని, నా ఫ్రెండ్స్ని చూడు ఎంత దర్జాగా ఉన్నారో. నాకు చదువుకోవడానికి కనీసం బుక్స్ కూడా లేవు.
3: అలా విచారించకురా, మనకు డబ్బు లేకపోయినా నీ చదువు ఆగిపోదు. విద్యను మించిన ధనం వేరే ఏముంటుంది? ధనం సంపాదించడంలో లేని గౌరవాన్ని విద్యను సంపాదించి పొందవచ్చు.
2: అమ్మా నువ్వెన్ని చెప్పినా నాకు చదువు మీద మనసు నిలవడం లేదే.
3: తప్పు బాబు, నీకు ఈ వయసులో చదువు మీద తప్ప వేరే ఏ విషయాల మీదకి మనసు పోకూడదు.
2: అమ్మా మొన్న మధ్య మా మిత్రులతో కలిసి రామకృష్ణ మఠానికి వెళ్ళాను. అక్కడ స్వామీజీని చూసి నాకు మీలా సన్యాసాన్ని తీసుకుని మాధవ సేవ చేయాలనుందని తెలిపాను.
3: ఏమిట్రా సన్యాసిని అవుతానన్నావా?
2: అవునమ్మా. ఆ స్వామీజీ నన్ను చూసి, బాబు నువ్వు చదివి చాలా గొప్పవాడివి కావాలి, అంతేకాదు మన దేశంలో ఎంతో మందిని పట్టి పీడించే భయంకరమైన వ్యాధుల్ని పోగొట్టే గొప్ప డాక్టరు అయి మానవ సేవ ద్వారా మాధవ సేవ చేయమని ఆదేశించారమ్మా.
3: అమ్మయ్యా, నా మనసు ఇప్పటికి కుదుటపడిందిరా కన్నా. ఆ స్వామీజీ మాటలే నీకు శ్రీరామ రక్ష. నీ చదువుకు ఏ లోటు లేకుండా నేను చూసుకుంటాను. ఇదిగో నా మెడలోని ఈ గొలుసు అమ్మి నీకు అవసరమైన పుస్తకాలు దుస్తులు ఇప్పిస్తాను.
2: అమ్మా నువ్వు నిజంగా నా కోసం?
3: చచ్చా, అదేమిట్రా కన్నా, చిన్నపిల్లాడిలా ఏడిపెందుకు? నీ బంగారు భవిష్యత్తు ముందు ఈ బంగారం ఏపాటిది?
2: అమ్మా.
0: అలా ఆ తల్లి ఆశీస్సులతో మన సుబ్బారావు మద్రాసు చేరుకుని మెడికల్ కాలేజీలో చేరాడు.
1: ఆ తర్వాత ఆయన చదువు ఎట్లా సాగింది తాతయ్య?
0: కాలేజీ చదువు చక్కగా సాగాలంటే డబ్బు కావాలి కదా. ఆ డబ్బుకు కొదవ లేకుండా ఉండటానికి, హాయిగా చదువు సాగటానికి ఆ మహాతల్లి ఒక చక్కని ఏర్పాటు చేసింది.
2: ఏమిటా ఏర్పాటు?
0: అది అందచందాలు ఆస్తిపాస్తులు ఉన్న ఓ చక్కని చుక్కని కస్తూరివారి ముద్దుబిడ్డను మన సుబ్బారావుకిచ్చి పెళ్లి చేసింది ఆ తల్లి. కస్తూరివారి తోడ్పాటుతో సుబ్బారావు డాక్టర్ కోర్సు పూర్తి చేశాడు. అంతేకాదు అదే కాలేజీలో ఓ చిన్న ఉద్యోగం కూడా సంపాదించుకున్నాడు. కానీ సుబ్బారావుకి ఆ ఉద్యోగం నచ్చలేదు.
2: ఎందుకు తాతయ్య?
0: ఎందుకంటే సుబ్బారావు చేయం వేరు, ఆయన లక్ష్యం భారతదేశం వంటి ఉష్ణమండల దేశాల్లో వచ్చే రోగాలకు మందులు కనిపెట్టాలని. ఇక్కడ ఆయన చదవదగింది ఏమీ లేదు. ఇంకా చదవాలి, పరిశోధించాలి, అంటే పై చదువులకు విదేశాలకు వెళ్ళాలి. కానీ ఎలా? భార్య ఒప్పుకోవాలి, డబ్బు కావాలి, ఇలా అనేక సమస్యలతో సతమతమైన సుబ్బారావు అందరినీ ఒప్పించి చివరికి ఇంగ్లాండ్కు వెళ్ళటానికి సిద్ధమయ్యాడు.

0: వెళ్ళాడా?
1: పట్టుదల ఉంటే సాధించలేందే ఉంటుంది. సుబ్బారావు ఎన్నో కష్టాలు పడి ఇంగ్లాండ్ చేరి లండన్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్లో చేరి డిప్లొమా సంపాదించాడు.
0: అంటే ఏమిటి తాతయ్యా?
1: ట్రాపికల్ మెడిసిన్ అంటే ఉష్ణమండల దేశాల్లో వచ్చే రోగాల గురించి తెలుసుకోవడం అన్నమాట.
0: మరి తెలుసుకున్నాడా తాతయ్య?
1: చెప్తా విను. ఇంగ్లాండ్లో ఉండగానే సుబ్బారావుకు అమెరికాలో ఉన్న మరో డాక్టర్ రిచర్డ్ స్ట్రాంగ్ గారితో పరిచయం అయింది.
2: అంటే రిచర్డ్ స్ట్రాంగ్ గారు ఇంకా పెద్ద డాక్టరా?
1: అవును వంశీ, స్ట్రాంగ్ గారు అమెరికాలోని హార్వర్డ్ అనే విశ్వవిద్యాలయంలో ఆచార్యుడు, అంటే మెడికల్ ప్రొఫెసర్ అన్నమాట.
0: అలాగా?
1: ఆయనే మన సుబ్బారావు గారిని అమెరికాకు పిలిపించుకున్నారు. సంతోషంగా సుబ్బారావు అమెరికాకు బయలుదేరి వెళ్ళాడు.
0: అక్కడ ఇంకా పెద్ద చదువులు చదవటానికా తాతయ్య?
1: చదవటానికి కాదు స్వాతి, ఎన్నో పరిశోధనలు చేయటానికి. అమెరికాలో సుబ్బారావు పగలంతా పుస్తకాలు చదువుతూ రాత్రంతా హాస్పిటల్లో పనిచేస్తూ ఓ సంవత్సరం పాటు తీరిక లేకుండా కష్టపడ్డాడు.
2: అమెరికాలో చదవాలంటే చాలా డబ్బులు కావాలిగా.
1: అవును మరి, అమెరికాలో చదువు అంటే మాటలు కాదు. దానికి రిచర్డ్ స్ట్రాంగ్ గారే తోడ్పడ్డారు. లైబ్రరీలో వారానికి $10 జీతం వచ్చే ఓ చిన్న ఉద్యోగం కూడా చూపించారు.
2: ఇంతకు సుబ్బారావు గారు ఏ ఏ విషయాలను పరిశోధించారు తాతయ్య?
1: మనం ఏ పని చెయ్యాలన్నా శరీరంలోని కండరాలను కదిలిస్తాం కదా, ఈ కండరాల కదలికపైన రసాయనాల ప్రభావం ఎలా ఉంటుందో తెలిపే పరిశోధన చేశారు. ఈ పరిశోధనకు అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. రక్తహీనతకు, బోదకాలుకు, స్ప్రూ అనే వ్యాధికి మందులను కనుక్కున్నాడు. ఆయన కృషి ఫలించింది. B2 అనే అద్భుతమైన మందు వెలుగులోకి వచ్చింది.
0: అంటే సుబ్బారావు గారి కోరిక నెరవేరిందన్నమాట.
1: అవునమ్మా.
0: మరి ఆయన అమెరికాలోనే ఉండిపోయారా?
1: అవును, అక్కడే ఉండిపోయారు. పెరల్ రివర్ అనే నది దగ్గర లేడర్లే పరిశోధనాలయం అనే ఒక సంస్థ వెలిసింది. అక్కడ చేరి సుబ్బారావు రోజుకి 22 గంటలు పనిచేసేవారట. అక్కడే మన సుబ్బారావు రకరకాల పరిశోధనలు చేసి ఫోలిక్ యాసిడ్ అనే మరో మహత్తరమైన మందును కనుగొన్నాడు. అరియోమైసిన్ అనే మరో గొప్ప మందును కూడా కనుక్కున్నాడు. వైద్య చరిత్రలోనే ఈ మందులు అపూర్వ విజయాలు. ఆయన తనలాగా చదువుకు దూరమైన ఎందరో అమెరికన్ పిల్లలను చేరదీసి చదివించాడు. ఇలా అందరి కోసం ఆరాటపడ్డ ఆ ఆదర్శమూర్తి తన ఆరోగ్యాన్ని లెక్క చేయలేదు. చివరికి తన 53వ ఏట కరోనరీ థ్రాంబోసిస్ అనే వ్యాధికి గురై రక్తనాళాలు చిట్లిపోయి అకాల మరణాన్ని పొందాడు.
0: పాపం.
1: ఆయన లేకున్నా ఆయన కనుగొన్న మందులు ఇప్పటికీ వేలాది లక్షలాది మంది రోగుల రోగాలను పోగొట్టాయి. అందుకే ఆయన తన మందుల రూపంలో చిరంజీవిగా ఉన్నాడు. మీరు కూడా ఆయనలాగే బాగా చదువుకొని గొప్పవాళ్ళు కావాలి. తెలిసిందా?
3: ఓ అలాగే తాతయ్య.
4: మీరింతవరకు ప్రాథమిక విద్యార్థుల కోసం కృతజ్ఞత తెలుగు పాఠం విన్నారు. మరొక విద్యా కార్యక్రమం ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గురించి వింటారు. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

నమస్కారం అండి, నేను మీ సీతారామరాజు. మనం ఈరోజు మనం రోజు చెప్పుకున్నట్టే ఈరోజు ఒక మంచి పర్యాటక రంగం సంబంధించి ఒక పర్యాటక ప్రదేశాన్ని మీకు పరిచయం చేస్తాను. మీరు కూడా ఆ పర్యాటక ప్రదేశం ఎంతో సుందరంగా ఉంటుంది, మీరు వేసవి సెలవుల్లో కావచ్చు, మీకు మీ ఫ్యామిలీతో ఏదైనా ట్రిప్ వేయాలంటే ఖచ్చితంగా నేను చెప్పబోయే ఈ పర్యాటక ప్రదేశం ఎంతో మీ మనసును దోచుకుంటుందంటంలో ఆశ్చర్యం లేదండి. అదేనండి తమిళనాడులో ఉన్న కొడైకెనాల్.

0: కొడైకెనాల్ అంటే నేను కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలా పాత, ఎప్పటి నుంచో ఉన్న పర్యాటక ప్రదేశమే. అయితే ఎంత పాత పర్యాటక ప్రదేశం అయినా ఎప్పుడూ కొత్త కొత్త సొగసులను తనలో నింపుకుంటూ పర్యాటకులను మనసు దోచుకుంటుంది. తమిళనాడు పశ్చిమ కొనుల్లో నెలకొని ఉన్న ఈ అందమైన వేసవి విడిది ఇది. భారతదేశంలో పేరుందిన వేసవి విడిదుల్లో ప్రధానంగా ఇది ఒకటిగా చెప్పవచ్చండి, కొడైకెనాల్. తమిళనాడు రాష్ట్రానికి దాదాపు నడి బొడ్డుకు దగ్గరగా ఉందండి ఇది. దీనికి దక్షిణంగా 120 కిలోమీటర్ల దూరంలో మదురై, పడమరగా 64 కిలోమీటర్ల దూరంలో పళని, ఉత్తరంగా 99 కిలోమీటర్ల దూరంలో దిండిగల్ ఉన్నాయండి. కొండ ప్రాంతం ఇదంతా కూడా, ఘాట్ రోడ్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. మదురై నుండి సుమారు 4 గంటలు, పళని నుండి 2 గంటల్లో, దిండిగల్ నుండి 3.5 గంటల్లో బస్సు ప్రయాణం ద్వారా కొడైకెనాల్ చేరుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళటానికి విమానం ద్వారా కూడా వెళ్ళవచ్చు. అయితే మదురై, కోయంబత్తూర్, తిరుచునాపల్లికి విమానం ద్వారా చేరుకుని అక్కడి నుండి ట్యాక్సీల్లో లేదా రైలు ద్వారా చేరుకోవచ్చు. చెన్నై నుండి మదురై వెళ్ళే ఏదైనా రైలు ద్వారా కొడై రోడ్డు స్టేషన్కు దిగి దిండిగల్ గాని చేరుకుని అక్కడ కూడా వెళ్ళవచ్చు. నిజంగా ఇక్కడికి కొడైకెనాల్ వెళ్ళేవారు ముందుగా ప్లాన్ చేసుకుంటే వాళ్ళ పర్యాటకం అంతా కూడా ఎంతో సుందరంగా ఉంటుందండి. ఇక్కడ కూడా కొడైకెనాల్లో స్టే చేయటానికి ఇంచుమించు కొడైకెనాల్ బస్ స్టాండ్కి అతి దగ్గరలోనే అనేక హోటళ్ళు కూడా ఉన్నాయండి. హోటళ్ళు ఉన్నాయి, విడిది కేంద్రాలు ఉన్నాయి. ఇవి కాకుండా ప్రభుత్వం పర్యాటక కోసం కేటాయించిన గదులు కూడా ఉంటాయి. 250 రూపాయల నుండి మన స్థాయిని బట్టి తీసుకోవచ్చు. ఏసీ రూములు కూడా దొరుకుతాయండి, ఎందుకంటే ఇదంతా కొడైకెనాల్ అంటే పర్యాటక ప్రదేశం. వేసవి విడుదలో ఇక్కడికి వచ్చే పర్యాటకులు వేలాది మంది వస్తుంటారు. దేశంలోనే కాక ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడికి పర్యాటకులు ఎక్కువగా రావటం మనం చూసాం. అయితే కొడై అనేది సరస్సు. కొడైకెనాల్ పట్టణ కేంద్రానికి చేరువలోనే 1963లో కట్టిన మానవ నిర్మిత కొడై సరస్సు ఉంది. అంటే సహజ సిద్ధంగా ఏర్పడ్డ సరస్సు కాదండి ఇది. ఇక్కడ కూడా మన పర్యాటకుల కోసం ప్రభుత్వమే కట్టిన కొడై సరస్సు ఇది. 45 హెక్టార్లలో, అంటే ఇంచుమించు 60 ఎకరాల్లో విస్తరించింది ఇది. ఈ సరస్సు ఒకవైపు అరచెయ్యి మాదిరిగా, అంటే మన అరచెయ్యి ఎలా ఉంటుంది, అరచెయ్యి మాదిరిగా ఉండి వెడల్పుగా, మరోవైపు చేతివేళ్ళు మాదిరిగా సన్నని పాయలుగా ఉంటాయి. ఈ సరస్సు ఎలా ఉంటే ఆకృతి ఎలా ఉంటుంది మనం చూడటానికి, మన అరచెయ్యి ఎలా ఉంటుంది, అరచెయ్యి మాదిరిగా ఉండి దాని వేళ్ళు ఎలా ఉంటాయి, అలా సన్నని పాయలుగా ఉండి సరస్సులో ఆ పాయలుగా ఉన్నవైపు బోటు షికారు కూడా ఉంటుందండి.
1: మనిదర్ ఉణర్ందు కొళ్ళ ఇది మనిద కాదల్ అల్ల, అదయం తాండి పునిదమానదు.

0: అవే కాదండి, ఇక్కడ కోకర్స్ వాక్ అని, ఇది కోకర్స్ వాక్ అంటే ఇంచుమించు ఇది ఒక కొండ అంచునే సన్నగా పొడుగుగా ఉండి కాలిబాట. ఈ బాట వెంబడే నడుచుకుంటూ వెళితే చుట్టూ కనిపించే ప్రకృతి దృశ్యాలు మనల్ని ఎంతో ఆకట్టుకుంటాయి. నిజంగా ఈ ప్రాంతం ఫ్యామిలీతో వెళ్ళేవారికి చాలా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. మరోది సెయింట్ మేరీ చర్చ్ కూడా ఉంది. ఈ చర్చికైతే సుమారు 150 సంవత్సరాలకు పూర్వమే కొడైకెనాల్లో నిర్మించబడిన మొట్టమొదటి చర్చ్ ఇది. ఈ చర్చిలో నగిషీ పని మాత్రం చాలా ఆకట్టుకుంటుందండి. ఎంతో సుందరంగా ఆ నగిషీలు తీర్చిదిద్దారు. అవి మనం ఒక్కసారి చూస్తే అనేక సార్లు చూడాలనిపిస్తుంది. ఇక దగ్గరలోనే పంపార్ జలపాతం ఉంది. ఆ పంపార్ జలపాతం కూడా కొడైకెనాల్ పట్టణానికి ఒక చివరగా ఉంటుంది. ఎత్తు పొలాలతో ఉన్న ఈ రాతి నేల మీద ప్రవహించుకుంటూ వస్తున్న సన్నని వాగది. ఆ వాగును కూడా మనం చూసేవాళ్ళకి చాలామంది ఇక్కడికి వెళ్ళిన వాళ్ళంతా కూడా ఈ సుందర దృశ్యాలని తమ కెమెరాల్లో చిత్రీకరించుకుంటారు, బంధించుకుంటారు కూడా. ఎందుకంటే ఇంటికి వచ్చాక కూడా తమ ఫ్యామిలీ మెంబర్స్కి చూపించుకోవచ్చు అన్న ఉద్దేశంతో వాళ్ళంతా కూడా చేస్తుంటారు. ఇక గ్రీన్ వ్యాలీ వ్యూ, ఇది ముఖ్యమైనదండి. కొడైకెనాల్లో అతి ముఖ్యమైనది ఏంటి, ఏదైనా ఉందంటే గ్రీన్ వ్యాలీ వ్యూ. ఒక కొండ అంచున మనం నిలబడి చూడటానికి వీలుగా ఒక ప్లాట్ఫారం నిర్మించారు. అక్కడి నుంచి చూస్తే విశాలమైన లోయ, పచ్చని చెట్లతో కూడిన పర్వతాలు పర్యాటకుల్ని ఎంతో కనువిందు చేస్తాయండి. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ ఒక గృహ కూడా ఉంది. గుణగృహ అంటారు దీన్ని.
1: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
2: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
1: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
2: ఐ లైక్ ఇట్. చెప్పు.
1: నా ప్రియ, ప్రేమతో నీకు నేను రాసే
2: ఉత్తరం
1: లెటర్ లెక్క కాదు, ఉత్తరమే రా.

0: రాసింది హృదయమే.
1: పాటలు మార్చురా సేవా, అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రీతమ అని మార్చుకో. ప్రీతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
0: ప్రియతమా, నీ వచట కుశలమా, నే నిజట కుశలమే.
1: ఆహా, ఓహో, నిన్ను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది. కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
0: ఊహలన్నీ పాటలే కనుల తోటలో,
1: అదే
0: తొలి కలల కవితలే మాట మాటలో.
1: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత పాడు

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలీదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇదిగో చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి మాదేవి,
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనసులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగ స్వచ్ఛమైనది.

రోడ్డు అంచులో ఉన్న ఒక బాట వెంబడి సుమారు 200 గజాలు గూబురుగా ఉన్న చెట్లుంటాయి. వాటి మధ్యలో నుండి కిందకి దిగుతూ వెళితే ఎంతో ఒక విధంగా చెప్పాలంటే అదంతా ఒక అనుభూతి అని చెప్పాలి. ఒక చిన్న కొండ యొక్క అడుగు భూభాగంలోని ఒక గృహ కనిపిస్తుంది. కానీ మనం దాని దగ్గరగా వెళ్ళి చూడటం కుదరదు, ఎందుకంటే అక్కడ వెళ్ళటానికి వీలు లేకుండా ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేశారు. కానీ ఈ గృహ అంచున ఒక బాట వెంబడి 200 గజాలు నడవటమే ఒక అనుభూతిగా చెప్పొచ్చు. ఇక్కడ వెళ్ళిన వారు ఎవరైనా సరే పర్యాటకులు ఈ ప్రదేశాన్ని చూడకుండా రారంటే ఆశ్చర్యం కాదు. ఇక ఇవన్నీ మనం చూస్తూ వస్తుంటే ఫైన్ వృక్షాల అరణ్యం కూడా ఉంటుందండి. అది కేవలం మంచు చలి ఉండే కొండ ప్రాంతంలో మాత్రమే పెరిగే ఫైన్ వృక్షాలు ఇక్కడ కనిపిస్తాయి. ఒకే చోట సుమారు 1 కిలోమీటర్ విస్తీర్ణంలో దట్టంగా పెరిగి ఉంటాయి ఇవి. ఇవి చాలా వరకు కూడా ఎక్కడైతే మంచు ఉంటుందో, ఎక్కడైతే చల్లటి ప్రదేశం ఉంటుందో ఆ ప్రాంతంలో మాత్రమే పెరుగుతాయి. ఈ చక్కటి ఈ ఫైన్ వృక్షాల అరణ్యాన్ని మనం చాలా సినిమాల్లో చూసుంటాం, ఎందుకంటే ఎక్కువ షూటింగ్లు ఇక్కడే జరుపుతారు. సినిమా దర్శకులు ఆర్ట్ డైరెక్టర్స్ కూడా తమ సినిమాల్లో ఏవైనా మంచి మంచి దృశ్యాలను అందులో చూపించాలంటే ప్రేక్షకులు ఖచ్చితంగా కొడైకెనాల్లో ఉన్న ఈ ఫైన్ వృక్షాల అరణ్యాన్ని ఖచ్చితంగా చిత్రీకరిస్తారండి.

భాయ్యం ఔర్ బెహనో, ఈ కొండవీడు వైభవాన్ని చూసి కన్ను కొట్టిన శత్రురాజు ధూమకేతు తన సైన్యంతో దండెత్తి వచ్చాడు. అప్పుడు మన రాజసింహుడు తెలివిగా ఈ సొరంగ మార్గం గుండా తన సేనలతో శత్రు సైన్యం మీదకి మెరుపుదాడి చేశాడు.

అందాల రాజుకి ముద్దుల భార్యలు ఇద్దరు. పెద్దరాణి నాట్యంలో మయూరి. చిన్నరాణి సంగీతంలో దిట్ట.

0: పేరే రాజు.
1: మరొకటి ఉందండోయ్, అది శాంతిలోయ. ఇది కూడా దట్టంగా చెట్లతో నిండి ఉన్న విశాలమైన లోయ. అంటే దీని యొక్క ప్రత్యేకత అయితే ఏమీ లేదు, కానీ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఆ లోయ పైన వెళ్ళి చూస్తే, ఆ వ్యూని చూస్తే చాలా ప్రశాంతంగా, ఎటువంటి శబ్దాలు లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మరోవైపు కురంజీ అండర్వర్ ఆలయం కూడా ఉందండి. ఈ దేవాలయం కొడైకెనాల్కు దూరంగా ఉంది, కొంచెం దూరంగానే ఉంటుంది. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. కొడైకెనాల్కు వెళ్ళిన హిందువులు ఎవరైనా సరే, పర్యాటకులు కూడా చాలామంది కూడా ఈ స్వామిని దర్శించుకోకుండా రారు. ఇంచుమించు 1930వ సంవత్సర ప్రాంతంలో ఇక్కడ నివసిస్తూ ఉండే ఒక యూరోపియన్ మహిళకు ఈ స్వామివారు కళ్ళలో కనిపించి ఆశీర్వదించారంట. దానికి కృతజ్ఞతగా ఆవిడ ఆ దేవాలయాన్ని

0: నిర్మించి చేసిందట. ఇదంతా కూడా స్థానికులు చెప్తుంటారు. ఏదేమైనా కొడైకెనాల పరిసర ప్రాంతాల్లో పుష్కరానికి ఒకసారి మాత్రమే ఊదారంగు పూలు పూసే ఈ కురంజి పొదల వల్ల ఈ గుడికి ఆ పేరు వచ్చిందని చారిత్రక మనకు చెప్తుంది. అయితే ఇంత మంచిటి సుందర ప్రదేశాన్ని మనం చూడాలంటే ముందుగానే అన్ని ప్లాన్ చేసుకోవాలండి. ఇంచుమించు సమ్మర్ వెకేషన్స్లో వేసవి విడిదిగా కొడైకెనాల్ని మనం టూర్ షెడ్యూల్లో పెట్టుకుంటే మన ఫ్యామిలీతో పాటు మనం కూడా ఎంతో ఎంజాయ్ చేయొచ్చు. స్నేహితులతో వెళ్ళొచ్చు, బంధువులతో వెళ్ళొచ్చు, మన పిల్లలతో వెళ్ళొచ్చు. ఎందుకంటే సాధారణంగా వేసవి సెలవులు ఇస్తారు కాబట్టి పిల్లలతో వెళితే ఈ ఒక సుందరమైన పర్యాటక ప్రదేశాన్ని మనం చూసిన అనుభూతి మనకి చాలా కాలం మనకు మనసులో అలా నిలిచిపోతున్నంతలో ఆశ్చర్యం లేదు. మరి ఈరోజు మనం కొడైకెనాల్ గురించి మాట్లాడుకున్నాం. రేపు మరో పర్యాటక ప్రదేశం గురించి మీకు వివరిస్తాను. మరి ఉండనా? మరి ఉంటా.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
2: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

0: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్,
3: డాక్టర్ సింధు నారాయణ, MBBS.

0: నుండి డివిఎల్ చర్మ వ్యాధి నిపుణులు.
1: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
0: డాక్టర్ పి కృష్ణ పరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఏఎంఎస్, ఎఫ్ఐఎస్, ఎముకలు మరియు కీల వైద్య నిపుణులు.
1: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, పాండలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
0: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు సుప్రపర్

0: పెట్టుట, పిప్పి పళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పి పళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును. సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
1: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9000125552. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
0: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.

ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, LH టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9000125552.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIల నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్,
2: డాక్టర్ సింధు నారాయణ, ఎంబీబీఎస్, ఎండీ, డీవీఎల్, చర్మ వ్యాధి నిపుణులు.
1: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
2: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఏఎంఎస్, ఎఫ్ఐఏఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
1: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
2: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
1: మా అడ్రస్,
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
1: సెల్ 8500136630.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542551117.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
2: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో విలువకు కులమానం కథ వింటారు. సుందరి ఏమీ మారలేదు. 25 సంవత్సరాల క్రితం ఎలా ఆలోచించేదో అలానే ఆలోచిస్తుంది ఇప్పటికీ. ప్రపంచంలో ప్రతీదీ క్షణక్షణానికి మారిపోతుంటే సుందరి ఆలోచన ధోరణి అసలు మారకపోవడం నాకు ఆశ్చర్యాన్ని కాదు, కొంచెం అసహనాన్ని కూడా కలిగిస్తుంది. సుందరి నేను చిన్నప్పటినుంచి స్నేహితులం. 50 వసంతాల నా జీవితాన్ని తరచి చూసుకుంటే ప్రతి అంకంలోనూ తనుంది. ప్రతి ముఖ్యమైన ఘట్టంలోనూ నిజమైన స్నేహితురాలిగా నాకు తోడుంది. ఏ విషయం మీదనైనా తను నేను వాదించుకున్న సందర్భాలున్నాయేమో కానీ దెబ్బలాడుకున్న సందర్భాలు అస్సలేవు. కానీ తన కొడుకుల విషయంలో మాత్రం సుందరి నా మాటలు అస్సలు పట్టించుకోదు. ఎన్నోసార్లు

ఆ విషయమై సున్నితంగా నేను బందరించినా ఈ చెవిని విని ఆ చెవిని వదిలేస్తుందే తప్ప తన ఆలోచన ధోరణి మార్చుకోదు. కొన్ని కొన్ని మార్పులు వాటంతటవి వస్తే రావాలే కాని బలవంతంగా మనం తీసుకురాలేం. ఏది ఏమైనా స్నేహితురాల్ని కన్విన్స్ చేయలేకపోవటం నా అసమర్థత అని ఒప్పుకోవలసిందే కదా. గుత్తి వంకాయ కూర నేను చేస్తే మీరు చేసినంత రుచిగా రాదు, కొంచెం ఆ కూర చేయరు అంటూ కోడలు అడిగేసరికి కొంగు బొట్లో దప్పి వంటింట్లోకి వెళ్ళాను. 30 ఏళ్ల వంటగది అనుభవం సాయంతో పావు గంటలో తిరగమూత వేసి మూత ముక్కుడు మీద బోలిస్తుండగా కోడలొచ్చి పిలిచింది. నాకు ఫోన్ వచ్చిందని. ఆ ఫోన్ సుందరి పెద్ద కొడుకు వెంకట్ నుండి. సారాంశం ఏంటంటే సుందరి కాలు జారిపడిపోయింది, తుంటి ఎముక ఫ్రాక్చర్ అయింది, హాస్పిటల్లో ఉంది. చివ్వున కళ్ళల్లోకి నీళ్ళొచ్చాయి నాకు. వస్తున్నాను అన్న ఒకే ఒక మాట సమాధానంగా చెప్పి హాస్పిటల్కు పరిగెత్తాను. ఎప్పుడు చురుగ్గా చలాకీగా తిరుగుతూ అన్ని పనులు చకచక చక్కబెట్టుకుంటూ ఉండే సుందరిని మంచం మీద అలా చూసేసరికి నాకు గుండె కలచివేసినట్టయింది. చూసావే నా జీవితం ఎలా విరికి మూలపడిందో, గద్గద కంఠంతో అంది సుందరి. కళ్ళల్లో ఉబుకుతున్న నీళ్లను అదుపు చెయ్యటానికి రెప్పలు తాటిస్తూ, ఇప్పుడేమైపోయిందే, ఒక్క నెలలో మళ్ళీ చెంగు చెంగున లేడిలా గంతులయ్యూ అన్నాను అనునయంగా. నేనేవైనా 16 ఏళ్ల పడుచునా లేడిలా గంతులయ్యటానికి 50 ఏళ్లు దాటాయి. షుగరు బీపీ ఇక లేచి తిరగగలనన్న ఆశ లేదు. త్వరగా చావస్తే బాగుండు, నిస్పృహ అంది సుందరి. ఫ్రాక్చర్ అయినందుకే ఇంత బెబ్బేలు పడితే ఎలా, మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, నువ్వు తప్పక మామూలుగా తిరుగుతావు. చావులంటే పెద్ద మాటలు ఎందుకులే, నువ్వు లేకపోతే నేను. నా మాటలు పూర్తి కాకుండాని ఉప్పెనిలా దుఃఖం నన్ను చుట్టుముట్టేసింది. వెక్కి వెక్కి ఏడుస్తున్న నన్ను సుందరి ఊరుకోపెట్టాల్సి వచ్చింది. ఊరుకోవే, నువ్వు లేని ఆ స్వర్గమైనా నాకు నరకమే. ఏదో ఈ బాధ భరించలేక మరొకరికి భారమవుతానేమోనన్న భయంతో అలా అన్నానే కాని నిన్ను వదిలి నేను మాత్రం ఎటుపోతానే. షుగర్ కొంచెం అదుపులోకి వచ్చాక ఆపరేషన్ చేసి స్టీల్ ప్లేట్ లాంటిదేదో వేస్తారట, 2 నెలల తర్వాత మళ్ళీ నడుస్తాన్లే, నా వెన్ను నిమురుతూ అంది సుందరి. అభినయ్కి చెప్పారా అడిగాను నేను అక్కడే ఉన్న సుందరి పెద్ద కొడుకు వెంకట్ని. అభినయ్ సుందరి చిన్న కొడుకు, అమెరికాలోని చికాగోలో ఏదో పెద్ద సంస్థలో అధికారిగా పనిచేస్తున్నాడు. ఆ చెప్పామా అండి, తనకేవో మీటింగులున్నాయట, ఈ నెలలో రావటానికి వీలు పడదట, వచ్చే నెలలో వస్తాడేమో మరి చెప్పాడు వెంకట్. నాకు తెలుసు అభినయ్ వీలు పడదని చెప్పేసుంటాడు. వెంకట్ ఆ విషయాన్ని మర్యాదపూర్వకమైన మాటలతో నాకు చెప్పాడు. అప్రయత్నంగా సుందరి ముఖం వైపు చూశాను. కొడుకు రావటానికి వీలు పడదన్నాడన్న విషయాన్ని ఆమె చాలా క్యాజువల్గా తీసుకుంది. అసలేమాత్రం ఫీల్ అవ్వటం లేదు, వాడికి ఎక్కడ కుదురుతుంది, వాడు పెద్ద ఆఫీసరాయే, వెంకట్లా గుమస్తా కాదుగా, ఎప్పుడు పడితే అప్పుడు సెలవులు పెట్టడానికి, వాడొక్కరోజు లేకపోతే చాలా సమస్యలు వస్తాయట అక్కడ. అంత నొప్పితోనూ చిన్న కొడుకుని సమర్థించేసింది సుందరి. చూస్తుంటే కొడుకు చూడటానికి రాకపోవడమే కరెక్ట్ అన్నట్టుంది తన వాలకం. అయినా ఇదంతా నాకు కొత్తేం కాదు, సుందరి మొదట్నుంచి చిన్న కొడుకు అభినయ్ని ఇలానే వెనకేసుకొస్తుంది. ఎందుకంటే వాడు చదువుల్లో 1 స్టూడెంట్, ఎల్కేజీ నుంచి ఎంటెక్ వరకు ప్రతి పరీక్షలోనూ అతనే ఫస్ట్. చాలాసార్లు యూనివర్సిటీ గోల్డ్ మెడల్స్ కూడా వచ్చాయి అతనికి. బాగా చదివే పిల్లల గురించి గొప్పగా చెప్పుకోవటం, మెచ్చుకోవటం తల్లిదండ్రులందరికీ సహజమే. కానీ సుందరి అభినయ్ని మెచ్చుకోవటంలో ఉండే ప్రత్యేకత ఏమిటంటే ఆ మెచ్చుకోలులోని ప్రతి మాట వెంకట్ని ఎత్తి పొడుస్తున్నట్లుంటుంది. పాపం నా ముందే వెంకట్ తన తల్లి మాటలకు చిన్నబెచ్చుకోవడం ఎన్నోసార్లు జరిగింది. ఈ విషయమై గత 25 సంవత్సరాలుగా నాకు సుందరికి చాలా వాగ్వివాదం జరిగింది. కానీ తన పద్ధతి తందే. ఆలోచనలు కట్టిపెట్టి సుందరి వైపు చూశాను. మా పిన్నత్తగారికి కూడా 10 ఏళ్ల క్రితం ఇలానే ఫ్రాక్చర్ అయింది, కానీ 4 రోజుల్లో కోలుకుని 2 నెలల్లో మళ్ళీ మామూలుగా తిరిగే స్థితికి చేరుకున్నారు. ఇప్పుడు ఆమెకు 80 ఏళ్ళు, కులాసాగా గుండ్రాయిలా ఉన్నారు. సుందరికి ధైర్యం కలగటం కోసం ఏదేదో మాట్లాడసాగాను. నేను ఇంటికి బయలుదేరుతున్నప్పుడు సుందరి ముఖంలో దిగులు చూసి నాకు గుండెలు పిండేసినట్టు అనిపించింది. తనకి రాకూడని

కష్టమే వచ్చింది. ఇలాంటి సమయంలో స్నేహితురాలిగా పక్కనే ఉండి ధైర్యం చెప్పాలి. తను మళ్ళీ మామూలు మనిషి అయ్యే వరకు దగ్గరుండి చూసుకోవాలి. గట్టిగా నిర్ణయించుకున్నాను. మళ్ళీ వస్తావా? ఆశగా అడిగింది సుందరి. రోజు వస్తాను, నువ్వు మళ్ళీ మామూలుగా లేచి నడిచేంత వరకు అన్నాను ఆమె చేతి మీద చెయ్యేసి. బ్రెడ్ ముక్కలకు వెన్న రాసి ఓవెన్లో ఫ్రై చేస్తే సుందరికి చాలా ఇష్టం. ఆ సంగతి గుర్తొచ్చి వెన్నతో కరకరలాడేలా కాల్చిన బ్రెడ్ ముక్కలు చిన్న డబ్బాలో పెట్టుకుని సాయంత్రం వరకు రాలని కొడలికి చెప్పి హాస్పిటల్కు బయలుదేరాను. నిన్నటి మీద కొంచెం ఉత్సాహంగా ఉంది సుందరి. కారణం వెంటనే తెలిసిపోయింది నాకు. అదేంటంటే అభినయ్ అమెరికాలో సొంత ఇల్లు కొనుక్కున్నాడట. అమెరికాలో ఇల్లంటే మాటలేంటే? నిండా 30 ఏళ్ళు లేని పసివెదవ అప్పుడే స్వశక్తితో ఇల్లు అమర్చుకున్నాడు. అది కూడా సకల సౌకర్యాలున్న ఇల్లట. ఇక్కడ వీడు వెంకట్ ఓ గజం స్థలం కూడా ఏర్పరచుకోలేకపోయాడు. సంసారం ఎదడానికి తేగ కష్టపడిపోతున్నాడు. వా పోయింది సుందరి, ఎంత చెట్టుకంత గాలి, ఎవరి సంపాదనలు వారివి. ఒక్కసరిగా అన్నాను. వెంకట్ భార్య అక్కడే ఉంది. అత్తగారి కోసం క్యారియర్స్ వండి తెచ్చింది. ఆమె ముఖం నల్లపడటం నా దృష్టి దాటిపోలేదు. సుందరికి భోజనం పెట్టడంలో ఆమె కోడలితో పాటు నేను సహాయపడ్డాను. ఆ అమ్మాయి వండి తెచ్చిన పదార్థాలు చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏదో ఓ కూర ఓ చారులా కాకుండా సుందరికి ఇష్టమైనవి కొంచెం కొంచెంగా 4-5 రకాల ఐటమ్స్ తీసుకొచ్చింది. మధ్యతరగతి మహిళ, ఆ వంటలు అంత శ్రద్ధగా శ్రమ ఖర్చు అనుకోకుండా అత్తగారి కోసం వండి తేవడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. చేదు మందులతో అత్తయ్య నోరు పాడై ఉంటుంది. 4-5 అదరువులుంటే 2 ముద్రలు తింటారని అభిమానంగా అంది సుందరి కొడలు. మెచ్చుగోలుగా చూశానామె వైపు. వెంకట్కి తగ్గ భార్యే అనిపించింది. వెంకట్ తల్లికెప్పుడు చేదోడు బాదోడుగా ఉండేవాడు. కూరలు తేవడం, ఇంటికి ఎవరైనా వస్తే మర్యాదలు చుట్టూ లాంటి పనులన్నీ కూడా చిన్నప్పటి నుంచి అతనే చూసేవాడు. చదువులో అంతంత మాత్రమే అయినప్పటికీ కలుపుకోలుతనం, ఇతరులకు సహాయం చేసే స్వభావం, ఇలాంటి ఎన్నో మంచి లక్షణాలున్నాయి అతనికి. అభినయ్ వెంకట్కు పూర్తిగా వ్యతిరేకం. అతను కేవలం చదువులో ఫస్ట్ అంతే. ఇంటికి ఎవరైనా వస్తే మర్యాద పూర్వకంగానైనా పలకరించేవాడు కాదు. అంతెందుకు, అతని తల్లికి స్నేహితురాల్ని, నన్ని ఎప్పుడైనా ఎక్కడైనా చూస్తే బలవంతంగా ఓ చిరునవ్వు నవ్వటమో లేక చూసి చూడనట్టు పోవడమో చేసేవాడు. ఇంట్లో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా అస్సలు పట్టించుకునేవాడు కాదు. తను తను చదువు అంతే. సుందరి అభినయ్ చదువుని చూసి మురిసిపోతుంది. వాడు కొడుకై పుట్టడమే పెద్ద వరం అనుకుంటుంది. వాడి గురించి గొప్పలు చెప్పడమే ఆమెకున్న వ్యాపకమైపోయింది. చదువు అబ్బక చిన్న ఉద్యోగం చేసుకుంటున్న వెంకట్ వల్ల తమకు మంచి పేరు రాలేదని వాపోతుంటుంది. సుందరి భోజనం పూర్తయ్యాక కాసేపటికి డాక్టర్ గారు చెప్పారు, షుగరు బీపీ కంట్రోల్లోకి వచ్చాయని, రేపే ఆపరేషన్ అని. సుందరి ముఖం ఆందోళనతో నిండిపోయింది. ఆమె నుదుటి మీద చెయ్యేసి మృదువుగా నిమిరాను. ఏం భయం లేదు, అంత సవ్యంగా జరుగుతుంది, నేను నీ పక్కనే ఉంటాగా అన్నాను కళ్ళతోని. సుందరికి ఆపరేషన్ జరిగి 2 వారాలైంది. ఇంకో వారంలో ఆమెను డిశ్చార్జ్ చేస్తారు. ఇంకో 3 వారాల విశ్రాంతి తర్వాత ఆమె బెల్లగా నడవటం కూడా మొదలు పెట్టవచ్చని డాక్టర్లు చెప్పారు. ఎప్పటిలానే ఆ రోజు నేను హాస్పిటల్కి వెళ్ళాను. తండ్రి బత్తాయిలు కోసి ఇస్తుంటే వాటి నుండి జ్యూస్ పిండుతోంది వెంకట్ కూతురు 10 ఏళ్ల అనుపమ. మాటల మధ్యలో అభినయ్ ప్రస్తావన రావటంతో అభినయ్ వచ్చే ప్రోగ్రాం ఏదైనా ఉందా అని వెంకట్ని అడిగి పెద్ద పొరపాటు చేశాను. వెంకట్ సమాధానం చెప్పేలోపే సుందరి అందుకుంది. వాడికి ఇక్కడ తీరికే న్యూజెర్సీలో ఏదో సెమినార్కు 2 రోజుల పాటు అటెండ్ అవ్వాల్సిందట. ఇంకా పై చదువులేదో చదువుతున్నాడట. గొప్ప గొప్ప వాళ్లతో పరిచయాలు, వృత్తిరీత్యా ఎత్తులు పై ఎత్తులు, వాడికి క్షణం తీరుకుండదు. వీడెలాగూ చదువురాని ముద్దాయే, నన్నే అంటిపెట్టుకుని అత్తెసరు బతుకు బతుకుతున్నాడు. వాడైనా పైకి ఎదిగితే తల్లిగా అదో తృప్తి. తల్లి మాటలకు వెంకట్ ముఖంలో రంగులేవి మారలేదు. అభావంగా చాలా మామూలుగా ఉంది. యోగి పొంగవుడిలా కనిపించాడు అతను క్షణం నాకు. కాని వెంకట్ అంత స్థితప్రజ్ఞత నాకు లేదు. అందుకే సుందరి మీద పీకలదాకా కోపం వచ్చింది. తమాయించుకోసాగాను. అనుపమ జ్యూస్ తీయడం పూర్తి చేసి నాకు

0: అందరికీ చెరో గ్లాసు ఇచ్చింది. ట్యూషన్లో దించండి నాన్న అంటూ తండ్రిని బయలుదేరదీసింది. మీరుంటారు కదా అంటీ, నేను అనుపమని దించేసి అరగంటలో వస్తాను అన్నాడు వెంకట్. నేను సరేనన్నట్లు తలుపాను. బత్తాయి జ్యూస్ సిప్ చేశాను. చేదుగా అనిపించింది. అది సుందరి మాటల వలన కలిగిన చేదు. గ్లాస్ పక్కన పెట్టేశాను. చెప్పాలి, మరొక్కసారి చెప్పాలి. స్నేహితురాలిగా సుందరి ఆలోచన విధానం తప్పని గట్టిగా చెప్పాల్సిన బాధ్యత నా మీదం తనిపిస్తోంది. చూడు సుందరి, అభినయ్ తెలివైనవాడు, బాగా చదువుకుని ప్రయోజకుడయ్యాడు. తల్లిగా నీకది ఆనందకరమైన సంగతే, ఆనందించు. కానీ ఎందువలన వెంకట్ని నువ్వు అప్రయోజకుడిని కించపరుస్తున్నావు నాకు అర్థం కావటం లేదు. వెంకట్ కూడా తన స్థాయికి తగ్గట్టు ఏదో ఉద్యోగం చేస్తున్నాడు, భార్య బిడ్డల్ని పోషించుకుంటున్నాడు. మాట మంచితనం ఉంది, ఇతరులకు సహాయపడే గుణం ఉంది. నిన్ను వాడు, వాడి భార్య పిల్లలు కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. కేవలం తక్కువ చదువుకోవటం అన్నది అంత పెద్ద లోపమా? అభినయ్లాని వెంకట్ కూడా పెద్ద ఉద్యోగమే చేస్తుంటే దూరంగా మరే ఊళ్ళోనూ ఉండుంటే నీ గొంతులో గ్లాసులు నీళ్లు పోసే దిక్కు కూడా లేదు. వాడికి చదువు అవ్వలేదు కాబట్టి అమెరికాకో ఆస్ట్రేలియాకో ఎగిరిపోకుండా నిన్ను అంటిపెట్టుకుని ఇక్కడే ఉన్నాడు. నీకు ఈ చివరి రోజుల్లో ఆసరాగా కొండంత అండగా ఉన్నాడు. చదువు గొప్పది, అది ఎవరూ కాదనలేని నిజం. కానీ ఈ ప్రపంచంలో అదొక్కటే గొప్పదనేది మాత్రం నిజం కాదు. చదువు రానంత మాత్రాన ఆ పిల్లలు ఎందుకో పనికిరారనో జీవితమే వృధానో అనుకోవటం మూర్ఖత్వం. మనిషి విలువకు కొలమానం చదువు, తద్వారా వచ్చే సంపాదన మాత్రమే కాదు. పెద్ద చదువులు చదివి మానవత్వం, క్షమ, దయ, పరోపకారం, స్నేహశీలత లేని వ్యక్తులను మనం మెచ్చుకోగలమా? కడుపులో దాచుకోవలసిన కన్నవాళ్ళమై ఉండి మనమే మన పిల్లలను తెలివితేటలు లేవను, పెద్ద చదువులు చదవలేదను, సంపాదన తక్కువను చిన్నబుచ్చుతుంటే ఎలా? ఒకే తల్లి కడుపున పుట్టినంత మాత్రాన పిల్లలందరూ ఒకే రీతిన ఉండరు. పెద్దగా చదువుకోకపోయినా వెంకట్లో ఎన్నో మంచి గుణాలున్నాయి, వాటిని నువ్వు గుర్తించు. మానవ సంబంధాలంటే విలువలేని ఈ రోజుల్లో ఏంటికో అభినయ్ లాంటి కొడుకున్నాడేమో, కానీ వీధికొక్కడు కూడా వెంకట్ లాంటి కొడుకు లేడు. అలాంటి అరుదైన తల్లిని అభిమానించి మనసున్న కొడుకుని కన్న నువ్వు అదృష్టవంతురాలివి. కనీసం ఈకనన్నా వాడి మనసు కష్టపెట్టకుండా ప్రవర్తించు. చాలా పదునుగా ఆవేశంగా చెప్పాను. ఈ విషయమై ఇలా నేను ఆవేశపూరితంగా లెక్చర్ ఇవ్వడం మొదటిసారేం కాదు. కానీ ఆశ్చర్యకరంగా సుందరి ఎప్పటిలా నాతో వాదించలేదు. నా మాటల్ని సీరియస్గా తీసుకుందని ఆలోచిస్తున్నట్టున్న ఆమె ముఖముద్ర చెబుతోంది. ఆలోచించడం మార్పుకి సంకేతం అని తెలుసు నాకు. బత్తాయి రసం ఉన్న గ్లాస్ అందుకుని సిప్ చేశాను. ఇప్పుడు తీయగా ఉంది. వినంతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో విలువకు కొలమానం కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మండడి విష్ణు 90.4. అంతవరకు సెలవు మరి నమస్కారాలతో మీ విజయ.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
3: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, LH టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001252552.

శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరెస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్, లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9119 93.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజీ గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్ డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

0: विष्णु FM 90.4
1: விஜய் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிட்டல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM கேஸ்ட்ரோ என்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్.

0: కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్ ఉండి రోడ్ భీమవరం. సెల్ 9849124000.
1: రాయి.
2: ఏం రాయాలి?
1: లెటర్.
2: ఎవరికి?
1: నీకు.
2: నాకా?
1: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.

0: ప్రేమతో నీకు
1: నీకు
0: నే
1: రాసే
0: నేను రాసే
1: ఉత్తరం
0: ఉత్తరం లెటర్ లేక కాదు ఉత్తరమే అని రా చదువు
1: హృదయమే
0: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మార్చుతా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రీతమ అని మార్చుకో. ప్రీతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
1: ప్రియతమా, నీ వచట కుశలమా, నే నిజట కుశలమే.
0: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
1: ఊహలన్నీ పాటలే కనుల తోటలో,
0: అదే
1: తొలి కలల కవితలే మాట మాటలో.
0: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇదిగో చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి మాదేవి,
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనసులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

0: ల్యాప్టాప్స్, డెస్క్ టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్ టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
1: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
2: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
1: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
3: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
1: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9867424558.

0: లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్.
2: డాక్టర్ సింధు నారాయణ, MBBS, MD, DVL, చర్మ వ్యాధి నిపుణులు.
1: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
2: డాక్టర్ పి కృష్ణ పరీంద్ర, DNB, ఆర్థో, MNAMS, FIAS, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
1: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
2: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
1: మా అడ్రస్,
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
1: సెల్ 8500136630.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2 కాంటాక్ట్ 9494565858.

0: Vishnu FM 90.4.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. శిశుర్ వేత్తి పసుర్ వేత్తి వేత్తి గానర సంఫణి అన్నారు పెద్దలు. జోలపాటల సంగీతానికి శిశువులు ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంటాయి, చక్కని సంగీతానికి పశువులు పరవశిస్తాయి. అంతేకాదు శ్రావ్యమైన సంగీతానికి పాములు కూడా తలూపుతాయట. అసలు మాటల పుట్టుకకు ముందు నుంచే పాట ఉంది. పాటల్లో ప్రతి మనిషి యొక్క భావోద్వేగం ఉంది. ఎన్నో పాటలు శ్రోతల మనస్సుల మీద చెరగని ముద్ర వేశాయి. అలాంటి పాటలు మీకందిస్తోంది మన రేడియో విష్ణు 90.4 ప్రసారం చేసే ఆణిముత్యాల కార్యక్రమం. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు విని ఆనందించండి.
3: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ వి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
2: ఈనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ముందుగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో మురళీమోహన్, జయసుధ, మోహన్ బాబు ప్రముఖ తారాగణంగా 1981లో విడుదలైన చిత్రం అద్దాల మేడ. ఈ చిత్రం నుంచి ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన నా జీవిత గమనంలో ఒక నాయిక పుట్టింది పాట వింటారు. గీత రచన దాసరి నారాయణరావు, సంగీతం రాజన్ నాగేంద్రరావు.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
0: అద్దాలమేడ చిత్ర నుంచి ఎస్ జానకి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గానం చేశారు.

పాట విన్నారు కదా. కార్యక్రమంలో మీరు వినబోయే పాట ఎన్టీ రామారావు, లక్ష్మి ముఖ్య పాత్రల్లో, ఏ భీమ్సింగ్ దర్శకత్వంలో 1976 ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం బంగారు మనిషి. ఈ చిత్రం నుంచి పి సుశీల ఆలపించిన దాశరథి గీతం కలగన్నాను ఏదో కలగన్నాను పాట వింటారు. సంగీతం కెవి మహాదేవన్ అందించారు. మరి ఈ పాట మా శ్రోతల కోసం.

0: హాస్పిటల్స్, భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: బంగారు మనిషి చిత్ర

నుంచి పి సుశీల గానం చేసిన పాట విన్నారు కదా. కార్యక్రమంలో మీరు వినబోయే పాట కృష్ణ వాణిశ్రీ జంటగా కెఎస్ ప్రకాశ్రావు దర్శకత్వంలో 1975లో తెరకెక్కిన చిత్రం చీకటి వెలుగులు. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం చేసిన చీకటి వెలుగుల కలయికలో పాట వింటారు. రచన దేవులపల్లి కృష్ణశాస్త్రి, సంగీతం చక్రవర్తి.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: చీకటి వెలుగులు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు 1979 సురేంద్ర ఆర్ట్స్ పతాకంపై ఆనంద మోహన్ దర్శకత్వంలో నూతన్ ప్రసాద్, రాజేశ్వరి, బోసుబాబు, సత్యచిత్ర ముఖ్య తారాగణంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం గాలివాన. ఈ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన పూలవానలు కురిసే పాట వింటారు. సాహిత్యం కోపల్లె శివరాం అందించగా సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. గాలివాన చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు జి రామ్మోహన్ రావు దర్శకత్వంలో శోభన్ బాబు, జయసుధ ముఖ్య తారాగణంగా 1982 విడుదలైన కుటుంబ కథా చిత్రం ఇల్లాలి కోరికలు. ఈ చిత్రం నుంచి మీరు వినబోయే ఆత్రేయ గీతం బాటలు వేరైనా బాటసారులొకటే పాటు వింటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నేపథ్యగానం అందించగా చక్రవర్తి సంగీతం సమకూర్చారు. మరి ఈ పాట మా శ్రోతల కోసం.

0: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
1: ఇల్లాలి కోరికలు చిత్రం నుంచి ఒక మంచి పాటు విన్నారు కదా. ఇప్పుడు జయప్రద రామకృష్ణ ప్రధాన పాత్రల్లో 1977 వి మధుసూదన్ రావు దర్శకత్వంలో విడుదలైన చిత్రం జడ్జి గారి కోడలు. ఈ చిత్రం నుంచి ఆత్రేయ రచించిన, పి సుశీల గానం చేసిన తల్లి తండ్రి దైవం అంటారు ఈ ముగ్గురు కలిసిన మూర్తివి పాటు వింటారు. సంగీతం కెవి మహాదేవన్ అందించారు. మరి ఈ పాటు విందామా?

0: Reserve Skin and Speciality Clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, Charma Vyadhi Nipunulu.
0: Charma Samasyalu, Ventrukula Samasyalu, Chinna Pillala Charma Samasyalu, Gold Samasyalu, Chudabadunu.
1: Dr. P. Krishna Panindra, DNB, Ortho, MNAMS, FIAS, Yemukulu Mariyu, Keela Vaidya Nipunulu.
0: Virigina Yemukulaku, Sastra Chikitsa, Joint Replacement Surgery, Orthoscopy, Keela Vatam, Sciatica, Disc Problems, Spondylitis, Modalaina Vatiki, Vaidyam Cheyabadunu.
1: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్లలో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.
2: జడ్జి గారి కోడలు చిత్రం నుంచి మంచి పాట విన్నారు కదా. మీరు వినబోయే తర్వాత పాట ఏ కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో కృష్ణ శ్రీదేవి జంటగా 1983లో విడుదలైన చిత్రం కిరాయి కోటిగాడు. ఈ చిత్రం నుంచి వేటూరి సుందరామూర్తి రచించిన నమస్తే సుస్వాగతం పాట వింటారు. పి సుశీల గానానికి చక్రవర్తి సంగీతం అందించారు.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. కోటిగాడు నుంచి పి సుశీల గానం చేసిన నమస్తే సుస్వాగతం పాట విన్నారు కదా. కార్యక్రమంలో మీరు వినబోయే పాట కృష్ణ స్వీయ దర్శకత్వంలో 1988 విడుదలైన చిత్రం ముగ్గురు కొడుకులు. కృష్ణ, రమేష్ బాబు, మహేష్ బాబు, రాధా, సోనం ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం నుంచి సంసారమే బృందావనం పాట వింటారు. సాహిత్యం వేటూరి సుందరామూర్తి, సంగీతం చక్రవర్తి, గానం పి సుశీల, లలితాసాగరి, సునంద. మరి పాట విందామా?

0: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్ డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం
2: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001255552.
3: ముగ్గురు కొడుకుల చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. తర్వాత పాట ఎండమూరి వీరేంద్రనాథ్ నవల ఆధారంగా 1998లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి, రాధ, సుహాసిని ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మరణ మృదంగం. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేసిన గొడలే గొడవమ్మ చెయ్యి పట్టి పాట మీకోసం. గీతరచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

0: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం వన్. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
2: చిరంజీవి, రాధా, సుహాసిని ప్రధాన తారాగణంగా నటించిన మరణ మృదంగం చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. ఈనాటి కార్యక్రమంలో చివరిగా రావు గారిల్లు చిత్రం నుంచి మధుర మధుర మీ వేళ పాట వింటారు. ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానం చేసిన ఈ పాట వేటూరి రాయిగా చక్రవర్తి సంగీతం అందించారు. ఇక ఈ చిత్రానికి తరుణి దర్శకత్వం వహించగా అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ జంటగా నటించారు. మరి పాట

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: రావు గారి ఇల్లు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గానం చేసిన పాట విన్నారు కదా. ఈనాటి ఆణిముత్యాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఆణిముత్యాల

0: కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
2: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
2: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
1: సెల్ 9100 911 93.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: কৃষ্ণ এফএম 90.4
1: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001-25552.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండి, పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
3: హెల్లో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 9.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేను మీ ఆర్జే శ్రీనిధి. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. 80 ఏళ్ల వయసులో కూడా 40 ఏళ్ల వయసులో ఎలా కనబడాలి అని చాలా మంది అనుకుంటూనే ఉంటారు. వయసు పైపడే కొద్దీ పుట్టినరోజు దగ్గర పడుతుంటే గుండెల్లో బేజారు మొదలవుతూ ఉంటుంది. 50కి చేరుకుంటే అర్ధాయుష్ అయిపోయిందే అని కొంత నిరాశకు లోనయ్యే వాళ్ళు ఉంటారు. నిజానికి ఒంట్లో తగ్గిపోయే హుషారు, చలాకీతనం, పెరిగిపోయే నీరసాలు పైబడే వయసును అనుక్షణం గుర్తు చేస్తూనే ఉంటాయి. అప్పట్లో నేను అలవోకగా పనుల్ని చేసుకోగలిగేదాన్ని, సునాయసంగా పనుల్ని చెక్కబెట్టేదాన్ని, చకచగా పరుగులెత్తేదాన్ని అని పాత రోజులు గుర్తించుకుని గర్వంగా చెప్పుకోవడమే కాదు, అదే ఆరోగ్యాన్ని, శరీరాన్ని మున్ముందు కూడా కొనసాగించే వీలుంది. అయితే అందుకోసం ప్రణాళికాబద్ధంగా నడుచుకోవాలి. చేసే పనులు, తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ కనబరచాలి. మరీ ముఖ్యంగా మనసు వయసు పైబడే వయసులో కండరాల నొప్పులు వేధిస్తున్నాయంటే కండరాల పటుత్వం తగ్గిందని అర్థం. కీల నొప్పులు మొదలైనప్పుడు రోజు నడవడం మొదలు పెట్టండి అని వైద్యులు సూచిస్తూ ఉంటారు. కీలు అరగడం మొదలైతే నడవడం వల్ల అవి ఇంకా వేగంగా అరిగిపోతాయి కదా అని చాలా మందికి డౌట్ వస్తుంది. కానీ నడక వల్ల కాళ్ళలోని కండరాలు బలం పుంజుకుని ఊతనిస్తాయి. దాంతో కీళ్ల మీద ఒత్తిడి తగ్గి అవి అరిగే వేగం నెమ్మదిస్తుంది. పైగా రోజు మొత్తంలో 10,000 అడుగులు నడిచే వ్యక్తులు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని శాస్త్రీయంగా రుజువైంది. కాబట్టి కండరాల పటుత్వం కోసం నడక, ఈత, సైక్లింగ్,

ఇలా నచ్చిన వ్యాయామాన్ని దేన్నైనా జీవితంలో చోటు కల్పించాలి. ఏరోబిక్స్తో పాటు రెసిస్టెన్స్ వ్యాయామాలు చేయవచ్చు. ఎముకల దృఢత్వం కోసం వెయిట్ ట్రైనింగ్ కూడా తీసుకోవచ్చు. బరువులు ఎత్తడం వల్ల కండరాలు బలం పుంజుకోవడంతో పాటు శారీరక దారుద్యం కూడా పెరుగుతుంది. ఓకే లిజనర్స్, మరి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవ్వబోతుంది, విని ఆనందించండి.

0: ವಿನಾಯಕ ಮಲ್ಟಿ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್, ಡಾಕ್ಟರ್ ಸಿಬಿಆರ್ಎಸ್ ಗಜಪತಿರಾಜು ಸಾಗಿರಾಜು, ಪಿಡಿಸಿಸಿ ಸರ್ಜಿಕಲ್ ಗ್ಯಾಸ್ಟ್ರೋ ಆಂಟ್ರಾಲಜಿಸ್ಟ್ ಲ್ಯಾಪ್ರೋಸ್ಕೋಪಿಕ್ ಸರ್ಜನ್, ಡಾಕ್ಟರ್ ಜಿಎನ್ ದಿವ್ಯತೇಜ ಸಾಗಿರಾಜು, ಎಂಎಸ್ ಒಬಿಜಿ ಗೈನಿಕ್ ಅಂಡ್ ಲ್ಯಾಪ್ರೋಸ್ಕೋಪಿಕ್ ಸರ್ಜನ್,
1: ಡಾಕ್ಟರ್ ಪಿಡಿಎಂ ಸ್ವರೂಪ್ ಎಂಡಿ ಜನರಲ್ ಮೆಡಿಸಿನ್,
0: ಡಾಕ್ಟರ್ ಲಕ್ಷ್ಮೀ ಚಂದನಾ ಯೂರಾಲಜಿಸ್ಟ್ ಯೂರೋ ಗೈನಕಾಲಜಿಸ್ಟ್, ಡಾಕ್ಟರ್ ಜಿ ಫಣೀಂದ್ರ ಗಿರಿನಾಥ್ ಎಂಡಿ ಪಿಡಿಯಾಟ್ರಿಕ್ಸ್,
1: ಡಾಕ್ಟರ್ ಎಸ್ ಪೂರ್ಣಚಂದ್ ಎಂಡಿ ಇಂಟರ್ವೆನ್ಷನಲ್ ಪಲ್ಮನಾಲಜಿಸ್ಟ್ ಎಮರ್ಜೆನ್ಸಿ ಕ್ರಿಟಿಕಲ್ ಕೇರ್ ಟೀಮ್, ಡಾಕ್ಟರ್ ಪಿ ಪ್ರವೀಣ್ ಎಂಎಸ್ ಆರ್ಥೋಪೆಡಿಕ್ಸ್,
0: ವಿನಾಯಕ ಮಲ್ಟಿ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್, ಜೆಪಿ ರೋಡ್, ಭೀಮವರಂ.
2: ಓಕೆ ಲಿಸ್ನರ್ಸ್, ಒಂದು ಬ್ಯೂಟಿಫುಲ್ ಸಾಂಗ್ ಐತೆ ವಿನಸರ್ ಕದಾ, ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಆಯುಷ್ಮಾನ್ ಭವ. ಸಂಪೂರ್ಣ ಆರೋಗ್ಯಾನಿಕಿ రక్తహీనత తలెత్తకుండా ఉండడానికి సరిపడా ప్రోటీన్ అవసరం. మాంసాహారం తినలేని వాళ్ళు కంది పెసరపప్పులను తినవచ్చు. చిక్కుళ్ళు, బఠానీ, మునగ పుట్టగొడుగులు ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ప్రతిరోజు ఆహారంలో సరిపడా ఉండేలా మీల్ ప్లాన్ చేసుకోవాలి. అల్పాహారం తీసుకోవడం తప్పనిసరి. ఉదయం తినే అల్పాహారంలో ప్రోటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఉడకబెట్టిన శనగలు, బొబ్బర్లు, మొలకలు లాంటి వాటిని సాయంత్రం స్నాక్స్గా తీసుకోవచ్చు. ఒళ్ళు నొప్పులకు శరీరంలో నీటి శాతం తగ్గడం కూడా ఒక కారణం. కండర నొప్పులు తరచూ వేధిస్తున్నా, కండరాలు పట్టేస్తున్నా శరీరంలో నీరు తగ్గింది అని అర్థం చేసుకోవాలి. సరిపడా నీరు తాగుతూ ఉండాలి. గుండె, కిడ్నీ సంబంధ వ్యాధులు ఉన్నవాళ్ళు రోజుకు కనీసం 3 లీటర్లు తగ్గకుండా నీళ్లు తాగాలి. వేసవి కాలంలో అయితే పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, పల్చిన మజ్జిగ కూడా తీసుకోవచ్చు. శరీరానికి చల్లబరిచే నిమ్మరసం, క్యారెట్ బీట్రూట్ జ్యూసులు తాగుతూ ఉండాలి. శీతల పానీయాలు, చక్కెర కలిసి ఉండే పౌడర్ పానీయాలు, సిరప్స్ దాహాన్ని తీర్చకపోగా శరీరం డీహైడ్రేషన్కు గురయ్యే అవకాశాలు కూడా పెంచుతాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. కంటి నిండా నిద్రపోవాలి. సరిపడా విశ్రాంతి కూడా తీసుకోవాలి. చలాకీగా చురుగ్గా కదలాలంటే, సరిపడా ఓపిక శరీరానికి దక్కాలంటే మధ్యాహ్నం వేళ ఒక అరగంట పాటు కొనుక తీసుకుంటూ ఉండాలి. దాంతో కండరాలు శక్తిని పుంజుకుంటాయి. 7 నుంచి 8 గంటలు తగ్గకుండా నిద్రపోవడం వల్ల శరీరం బడలిక వదిలి కొత్త శక్తిని పుంజుకుంటూ ఉంటుంది. కాబట్టి నిద్రకు భంగం కలిగించే అంశాలకు దూరంగా ఉంటూ కంటి నిండా నిద్రపోవాలి. ఓకే లిజనర్స్, మరి చాలా విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: ఓకే లిజనర్స్, ఒక మంచి సాంగ్ అయితే వినేశారు కదా. వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. పైబడే వయసులో ఎముకల పటుత్వం క్షీణించడం సహజం. అలా జరగకుండా నియంత్రించాలంటే పోషకాహారంతో పాటు కొన్ని అదనపు సప్లిమెంట్లు కూడా తింటూ ఉండాలి. అందులో మొదటిది కాల్షియం. 60 ఏళ్ళు పైబడిన స్త్రీ పురుషులు కాల్షియం సమృద్ధి దొరికే పాలు, పాలు ఉత్పత్తులు తాగుతూ ఉండాలి. ఆహారం ద్వారా సరిపడా కాల్షియం దక్కే వీలు లేని సందర్భాల్లో వైద్యులు సూచించిన సప్లిమెంట్లు వాడుకోవచ్చు. రెండవది విటమిన్ డి. ఎముకల దృఢత్వాన్ని డి విటమిన్ అవసరం. ఆహారం ద్వారా దొరికే అవకాశం లేదని, డి విటమిన్ పొందడం కోసం కనీసం 1 నుంచి 2 గంటల పాటు ఎండలో గడపడం అవసరం. ఇవన్నీ సాధ్యపడని సందర్భాల్లో వైద్యులు సూచించిన సప్లిమెంట్లు వాడుకోవాలి. మూడవది వ్యాయామం. నడక, పరుగు, బరువులెత్తడం, సైక్లింగ్, శరీరం మీద బరువు పడేలా చేసే వ్యాయామాలన్నీ ఎముకల పటుత్వాన్ని పెంచుతాయి. నడి వయసులో తుంటి ఎముకలు తేలికగా విరిగిపోతూ ఉండటానికి కారణం ఎముకలు గుల్లబరడమే. ఈ సమస్య తలెత్తకుండా ఉండాలంటే మరీ ముఖ్యంగా మహిళలు బరువులతో కూడిన వ్యాయామాలు చేయాలి. మరి ఎలాంటి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి? 55 ఏళ్లు దాటిన మహిళలు, 65 ఏళ్లు దాటిన పురుషులు ప్రతి 3 నెలలకోసారి ఎముక సాంద్రతను పరీక్షించుకుంటూ ఉండాలి. ఈ పరీక్షలో ఎముకల సాంద్రతను అంచనా వేస్తూ అప్రమత్తంగా ఉండాలి. ఎముకలు గుల్లబారే సమస్య ఈ పరీక్షలో గుర్తించినప్పుడు

వైద్యులు సూచించిన మందులు తీసుకోవాలి. మరి ఏమేం చెయ్యాలో తెలుసుకున్నాం కదా లిజనర్స్, మరి ఏమేం చేయకూడదో కూడా తెలుసుకుందాం. ఆల్కహాల్, చక్కెర, కాఫీల ఎముకల సాంద్రతను తగ్గిస్తాయి. వీటికి వీలైనంత దూరంగా ఉండాలి. ముఖ్యంగా ధూమపానం ఎముకలకు హానికరం కాబట్టి ఈ అలవాటు ఉన్నవాళ్ళు నడి వయసులో చేరుకున్న తర్వాత పూర్తిగా మానేయాలి. ఓకే లిజనర్స్, మరి 80 ఏళ్ల వయసులో కూడా 40 ఏళ్ల వయసు వాళ్ళ ఎలా ఉండాలో తెలుసుకున్నాం కదా. ఇలాగే మంచి మంచి విషయాలు తెలుసుకోవాలంటే రేపు ప్రసారమయ్యే ఆయుష్మాన్ భవలో కలుసుకుందాం. అంతవరకు వినండి, వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే శ్రీనిధి.

0: ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193. భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బాంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542251117.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: చక్కటి బెండ విత్తనాల ఉత్పాదన, ముఖ్యంగా కాయల కోసం పెంచే బెండని ఆఫ్రికాలోనూ, ప్రపంచంలో ఇతర దేశాల వంటల్లోనూ వాడతారు. బెండ విత్తనాలని నేరుగా నాటుతారు, కానీ ఒకే బెజ్జంలో ఎక్కువ విత్తనాలని వేసినా మొక్కలు బాగా దగ్గరగా ఉన్నా బెండ సరిగ్గా పెరగదు. మొక్కలు బలహీనంగా మొలచి కాయలు తక్కువగా కాస్తాయి. ఈ వీడియోలో బెనిన్లోని రైతులు బెండని సరిగ్గా నాటే పద్ధతిని చూపిస్తారు. బెండని నాటడం నాణ్యమైన విత్తనాలతో మొదలు కావాలి. మెరుగుపరచిన విత్తనాలని కొనే వీలున్నా స్థానిక రకాల విత్తనాలని కూడా మీరు సేకరించవచ్చు. మొదటి పిందెలు కనిపించడానికి ముందే బెండ మొక్కలని బాగా గమనించి పెద్దవి, బలమైన కాండాలున్న మొక్కలని ఎంచుకోవాలి. ఈ మొక్కలకి కాసే కాయలని కోయవద్దు. మీరు తర్వాత వేసే పంటకి అవి విత్తనాలను ఇస్తాయి. పండిన కాయలు స్వయంగా రాలే ముందు అన్నిటికన్నా పెద్ద కాయల్లోంచి విత్తనాలను తీయాలి. పండిన కాయలు గోధుమ రంగులో ఉంటాయి. ఎండినప్పుడు అవి బీటలు వారి చిట్లుతాయి. శుభ్రమైన కత్తితో గాని, పదునైన వస్తువుతో గాని కాయని జాగ్రత్తగా తెరిచి పెద్దవి, పాడు కాని మంచి విత్తనాలను సేకరించాలి. వాటిని శుభ్రమైన చోట నీడలో 3 రోజులు ఆరబెట్టాలి. ఆరిన తర్వాత విత్తనాలని గట్టి మూతగల గాజు, ప్లాస్టిక్ లేక అల్యూమినియం జాడీలో పోయాలి. అందులోకి గాలి, తేమ చొరకూడదు. ఎండ తగిలితే విత్తనాల ఆయువు తగ్గుతుంది. కాబట్టి నల్లటి జాడిలో గాని, పారదర్శకం కాని జాడిలో గాని విత్తనాలని నిల్వ చేయాలి. సరిగ్గా నిల్వ చేసిన విత్తనాలని కనీసం 7 ఏడాది పాటు గాని, ఒక్కోసారి 2 ఏళ్ల పాటు గాని వాడుకోవచ్చు. బెండ అన్ని రకాల భూముల్లోనూ పెరుగుతుంది. జైవిక పదార్థాలు బాగా ఉన్నవి, ఇసుక నేలలు, నీరు ఇంకే నేలల్లో నాటితే ఎరువులు వాడకపోయినా చక్కటి ఫలితాలు వస్తాయి. బెండపాదులు ఎండని ఇష్టపడతాయి, కనుక మీ బెండ తోటని ఎండపడే చోట ఏర్పాటు చేయాలి.

0: నీడలో కన్నా ఎండలోనే అవి చక్కగా పెరిగి ఎక్కువ కాయలను కాస్తాయి. మీ పొలంలో కలుపు తీసి నెమటోడ్లకి ఇతర తెగుళ్లకి నివాసాలయ్యే ఎండిన వేర్లని భూమిపై నుంచే కాక లోపల నుంచి కూడా తొలగించాలి. ఆ వేర్ల వలన మొక్కలు పాడుకాగలవు. మట్టిని లోతుగా తిరగదోడితే మంచి ఫలితాలు రాగలవు.
1: మట్టిని తిరగదోడని చోట 3 గంపలు వేస్తే తిరగదోడిన చోట 10 బస్తాల దిగుబడి వస్తుంది.
0: దున్నిన తర్వాత కూడా కోసిన గడ్డిన నేలని కప్పేసేలా నేల మీదనే వదిలేయాలి. మొక్కల మల్చ్ పంటలని కాపాడడానికి, మట్టిలో తేమని నిలపడానికి పనికొస్తుంది.
1: కోసిన గడ్డిని తొలగించి విత్తితే ఎండకు మట్టి వేడెక్కి పొడిబారుతుంది. కాలం గడిచే కొద్దీ పంటలు కాలి కాయలు కాయడం ఆపేస్తాయి. మట్టిలో తేమ ఉంటే అందులో సూక్ష్మజీవులు చనిపోవు. అవి పంటలకి ఆహారమై వాటిని ఎదగనిస్తాయి.
0: తరచుగా బెండని పొలాల్లోనూ పాదుల్లోనూ పెంచుతారు. బంకమట్టి భూముల్లోనూ పల్లపు తడి భూముల్లోనూ అయితే పొలాల్లో పెంచాలి. ఇసుక భూములు వదులుగా ఉండే చోట పాదుల్లో పెంచాలి. ఇసుక నేల గాని వదులు భూమి గాని అయితే దున్నిన తర్వాత పాదులని లేఅవుట్ చేసి కొలవాలి. మొక్కల మధ్య ఎడం ఉంటే బెండ మొక్కలు చక్కగా ఎదుగుతాయి. కాబట్టి ఇప్పుడు పాదులని సమతలం చేసి విత్తనాల వరుసల మధ్య ఎడాన్ని కొలవాలి. 2 బెండ మొక్కల మధ్య కనీసం 40 సెంటీమీటర్లు, వరుసల మధ్య 80 సెంటీమీటర్ల ఎడం ఉండడం మంచిది. పాదుల పొడవుని గీయడానికి రొగటియన్ ఒక దూరాన్ని వాడతాడు. పాదు వెడల్పుని కొలవడానికి 1.2 మీటర్ల గొట్టాన్ని వాడతాడు. వంపు తిరిగిన ఇనుప ముక్కతో విత్తడానికి 2 లైన్లు గీస్తాడు.
1: సరైన ఎడం ఉంటే గాలిని చోరనిచ్చి మొక్కలు చక్కగా ఎదిగేందుకు తోడ్పడుతుంది. మొక్కలు చక్కగా ఎదిగితే వాటికి కాయలు ఎక్కువ కాస్తాయి, ఎక్కువ ఆదాయం వస్తుంది. కానీ మొక్కలు మరీ దగ్గరగా ఉంటే సరిగ్గా ఎదగలేవు.
0: వరుసలకి మధ్య పాదుకి పాదు అంచుకి మధ్య 20 సెంటీమీటర్ల జాగాని వదలాలి. 2 పాదుల మధ్య 40 సెంటీమీటర్ల ఎడం ఉంచాలి.
1: మొక్కలు ఎదుగుతున్న కొద్దీ బెండ ఆకులు వెడల్పై వాటికి నీళ్లు పెట్టడానికి నడిచే దారిని మూసేస్తాయి. ఇక పాదుల గుండా నడవాల్సి వస్తుంది, అది మంచిది కాదు.
0: అవేమో లోయలోని పల్లపు భూముల్లో చక్కటి నీటిపారుదల, ఎక్కువ సారవంతమైన ప్రాంతంలో విత్తే ముందు రైతులు పాదులు చేయరు. బదులు 2.5 అడుగుల ఎడంగా విత్తనాల బెజ్జాలు చేస్తారు. వరుసల మధ్య 3 అడుగుల ఎడం ఉంచుతారు. ఒక పొడవాటి సూదికరతో 2 నుంచి 3 సెంటీమీటర్ల లోతున పొడచి బెజ్జాలు చేస్తారు. బెండకి వేడి నచ్చుతుంది, కానీ దాని విత్తనాలు మొలకెత్తి తేలికగా పెరగడానికి తేమ అవసరం. మీరు బెండకాయల్ని పాదుల్లో పెంచుతుంటే విత్తనాలు నాటడానికి చాలా ముందు నుంచే పాదులకి నీళ్లు పెట్టాలి. విత్తనాలు మొలకెత్తి పైకి రావటానికి వీలుగా నాటే ముందు రోజు వాటిని శుభ్రమైన నీళ్లలో నానబెట్టాలి.
1: నాటే ముందు రోజు విత్తనాలని నీళ్లలో నానబెడితే వాటి పెంకు మెత్తబడి మొలకలు తొందరగా వస్తాయి, లేకపోతే అంకురోత్పత్తి ఆలస్యమవుతుంది.
0: కొంతమంది అయితే విత్తడానికి 3 రోజుల పాటు నానబెడతారు.
1: 3 రోజులు నానబెడితే అవి నీళ్లలోనే మొలకెత్తడం మొదలు పెడతాయి. మొలకెత్తనివి ఎటూ పనికిరావు, కాబట్టి వాటిని తొలగిస్తాం. మొలకెత్తినవే మంచివి, వాటినే నాటుతాం, అవి చక్కగా ఎదుగుతాయి.
0: విత్తేటప్పుడు ఒకే బెజ్జంలో ఎక్కువ విత్తనాలు వేయవద్దు, లేకపోతే ఎదిగేందుకు మొక్కలకి జాగా చాలక బలహీనంగా ఉంటాయి, వాటికి కాయలు ఎక్కువ రావు. ఇప్పుడు 2 సెంటీమీటర్ల లోతు బెజ్జాలు చేసి ఒక్కో బెజ్జంలోనూ 2 నుంచి 3 విత్తనాలు నాటాలి. విత్తనాలన్నీ ఒకే లోతులో నాటారని నిర్ధారించుకోవాలి. ఇందుకుగాను రొగాటియన్ జోసెఫ్ వేలిమీది మొదటి గీతని దాటకుండా మట్టిలోకి 1 వేలుని దోపుతారు. ఈ విధంగా విత్తనాల బెజ్జాలని పొడవడం వాళ్ళకి తేలికవుతుంది. వాళ్ళు వేగంగా కదలగలరు.
1: పైపైన నాటిన వాటికన్నా లోతుగా నాటిన విత్తనాలు ఆలస్యంగా పైకి వస్తాయి. ముందుగా పైకి వచ్చేవి ఇతర వాటికన్నా ముందుగా తమ కోసం పోషకాలని గ్రహిస్తాయి, అవే బలంగా ఎదుగుతాయి కూడా. విత్తిన 1-2 వారాల తర్వాత ఆ తేడా మనకు తెలుస్తుంది.
0: విత్తిన వెంటనే విత్తనాల మీద ఇసుకని ఒక పల్చటి పొరగా వేయాలి. పల్లపు భూముల్లో బంకమట్టి నేలలని రైతులు పైపైన గీరతారు. దాంతో విత్తనాలని కప్పడానికి కొంత మెత్తటి మట్టి వస్తుంది. వాళ్లలో చాలా మంది పంటలకి నీళ్లు పెట్టరు. పాదుల్లో విత్తితే పాదుని మళ్లీ తడపాలి. 5 రోజుల తర్వాత మొలకలు పైకి రావడం మీకు కనిపిస్తుంది. బెండకాయలని నేరుగా విత్తి పెంచుతారు, అది అన్ని నేలల్లోనూ ఎదుగుతుంది. మీరు స్థానిక రకాల విత్తనాలని వాడుతుంటే అవి చాలా నాణ్యంగా పొడిగా గాలి తేమలకి దూరంగా ఉంచినవై ఉండాలి. చాలా వరకు తెగుళ్లని అరికట్టి దిగుబడిని పెంచాలంటే మట్టిలోంచి వేర్లన్నీ తొలగించి

లోతుగా తిరగదోడాలి. మట్టి ఎండిపోకుండా మల్చింగ్ చేసి కాపాడాలి. విత్తడానికి ముందు 1 నుంచి 3 రోజుల పాటు విత్తనాలని శుభ్రమైన నీళ్లలో నానబెట్టాలి. 2 సెంటీమీటర్ల లోతున విత్తనాల బెజ్జాలు పొడవాలి. బెండ మొక్కల మధ్య కనీసం 40 సెంటీమీటర్లు, వరుసల మధ్య 80 సెంటీమీటర్లు ఎడమ ఉంచాలి. ఒక్కో బెజ్జంలో 2 నుంచి 3 కన్నా ఎక్కువ కాకుండా విత్తనాలు వేసి

0: Sitarama Electricals and Electronics, Ahuja Adraj Showroom, Police Bomb Center, PP Road, Bhimvaram. Cell 9867-42558.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIL నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి.

0: Sindhu Skin and Speciality Clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, Charma Vyadhi Nipunulu.
0: Charma Samasyalu, Ventrukla Samasyalu, Chinna Pillala Charma Samasyalu, Gold Samasyalu, Chudabadanu.
1: Dr. P. Krishna Panindra, DNB, Ortho, MNAMS, FIAS, Yemkalu Mariyu, Keela Vaidya Nipunulu.
0: Virigina Yemkalaku Sastra Chikitsa, Joint Replacement Surgery, Orthoscopy, Keela Vatam, Sciatica, Disc Problems, Spondylitis, Modalaina Vatiki, Vaidyam Cheyabadanu.
1: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.

అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్

0: विष्णु FM 90.4
1: विजय गैस्ट्रो एंट्रोलॉजी एंड लिवर हॉस्पिटल भीमवरम डॉक्टर विजयानंद कुमार वेकिराजु MD DM गैस्ट्रो एंट्रोलॉजी गारी आध्वर्यंलो అన్ని రకముల జీర్ణకోశ లివర్ గాల్ బ్లాడర్ బైలియరీ ట్రాక్ట్ ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్ ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
2: వెనిలా ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ UPS వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ KV UPS మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం, సెల్ 9989838444.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

Dr. Sanjeev Homeo Care. Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chestunna ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikkam MD Homeo. Infertility, piles, fissure, kidney lo rallu, streela lo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: Sindhu Skin and Speciality Clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, చర్మ వ్యాధి నిపుణులు.
0: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
1: డాక్టర్ పి కృష్ణ పరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఏఎంఎస్, ఎఫ్ఐఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
2: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
1: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
0: సెల్ 8500136630.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542551117.

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001255552.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజీ గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్ డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

0: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. మరి ఈరోజు మీతో మాట్లాడటానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ ఆర్జే తీర్థాన్ అయితే వచ్చేసాండి. మరి మీరు నాకు కాల్ చేయాల్సిన నంబర్ 9704949492. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు అలా కాల్ చేస్తూ ఉండండి, నేను ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని చిటికలో వచ్చేస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4.
1: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
2: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
2: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
1: సెల్ 9100 9193.
2: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9000125552. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక.
1: మీ మీద మీ జీవితమే కాదు, మీ కుటుంబ సభ్యుల జీవితాలు కూడా ఆధారపడి ఉన్నాయి. కొంచెం ఆలోచించండి.
2: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666.
3: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
0: ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు మస్త్ టైం పాస్. ఓకే లిజనర్స్, మరి మన ఫస్ట్ లక్కీ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
4: హలో అండి, నమస్తే. శుభ సాయంత్రం.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
4: పుల్లారావు ఫ్రమ్ గన్నవరం.
0: పుల్లారావు గారు ఎలా ఉన్నారు?
4: బాగున్నాం అండి. మీరు ఎలా ఉన్నారు? మీ పేరేంటండి?
0: తీర్థ అండి. తీర్థ.
4: ఓకే మ్యామ్.
0: ఓకే అండి. ఈ రోజు టాపిక్ అయితే ఏం లేదు, ఈరోజు సండే కదా, సండే స్పెషల్ ఏంటండి మీ ఇంట్లో?
4: అండి సండే స్పెషల్ అండి.
0: అవునండి.
4: ఇచ్చేసి సండే మా ఇంట్లో రొయ్యల కూర అండి.
0: ఓ రొయ్యల కూర, మీకంటే చాలా ఇష్టమా అండి రొయ్యల కూర?
4: రొయ్యల కాదండి, వడియాలు అండి. మేము తిన్నాం సండే నాన్ వెజ్.
0: ఓహో అవునా.
4: సండే రోజు. అవునండి సండే ముట్టుకోమండి.
0: ఓకే అండి.
4: సండే కొమరల్లి మల్లన్నను సూర్యనారాయణకి పూజ చేస్తాం.
0: ఓకే అండి. మరి మీరు చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు ఏమైనా చెప్తారండి?
4: చిన్నప్పుడు అండి క్రికెట్, కబడ్డీ.
0: అవునా, అప్పట్లో ఫోన్లు ఉండేవి కాదు కదండి, ఏం చేస్తుంటారు?
4: ఫోన్ లేవండి అప్పట్లో, ల్యాండ్ ఫోన్లేనండి.
0: అవునా అండి, అప్పుడు ఫోన్ లేవు కదా?
4: ఉన్నాయి ఉన్నాయి, కాకపోతే అప్పుడు ఏంటంటే నార్మల్ ఫోన్లే కదా మేడం, ఇది

0: టచ్ ఫోన్ లేవు.
1: అవునండి, అంటే చిన్న చిన్న నోకియా ఫోన్లు అలా ఉంటాయి కదా.
0: నోకియా ఫోన్లు, పెద్ద నోకియా ఫోన్లు ఉండేవి కదా, 1100 ఇలా నోకియా ఫోన్లు ఉండేవి.
1: అవునండి, మరి
0: గేమ్స్ ఆడుకునేది మామూలుగా గేమ్స్ ఉండేవి, అలాంటివి ఆడుకునేది.
1: మరి మీరు ఆ ఫోన్లు కాకుండా రోజు ఏం చేస్తూ ఉండేవాళ్ళు?
0: రోజు మేడం ఇంకా చదువుకోవడం, స్కూల్కి వెళ్ళడం, తర్వాత మాకు గోదావరి దగ్గర.
1: ఓకే అండి.
0: సాయంత్రం ఈవినింగ్ పూట గోదావరిలో ఈత కొడుతూ ఉండేది.
1: అవునా అండి.
0: మాకు భద్రాచలం దగ్గర అండి, మాది గోదావరి, మాకు పక్కనే అంటే అప్పుడు పక్కనే ఉండేది, ఇప్పుడు కొద్దిగా దూరం అయిందిగా ఉంది. గోదావరి ఇంకా ఇల్లు పడుతుంది అని మేము పైకి వచ్చేసాము. అప్పుడు గోదావరి పక్కనే ఉండేది అన్నమాట.
1: అవునా అండి.
0: సాయంత్రం పూట ఇసుకలు ఆడుకుంటూ ఇక గోదావరి వేసుకొస్తుంటూ ఉండేది.
1: అయితే చాలా సరదాగా గడిపారనమాట.
0: చాలా సరదాగా ఉండేదండి అప్పట్లో, ఫ్రెండ్స్తో కానీ అందరితో మంచిగా ఉండితే. తర్వాత స్కూల్కి వెళ్ళి రావడం, ఇట్లా చదువుకోవడం, నైట్ చదువుకునేది అప్పుడు నైట్ మామూలుగా 3:45 అలా స్కూల్ వదిలేసేదండి, 3:45. తర్వాత మామూలుగా ఇలా ఇసుకలు ఆడుకోవడం పిల్లలతో, కాసేపు సరదాగా ఈత కొడతాం, ఇలా చేసి మళ్ళీ ఇంటికి వచ్చాక మళ్ళా మన హోంవర్క్ అలా చేసుకోవడం ఇలా చేసేది మళ్ళీ.
1: ఓకే అండి, మరి ఈ రోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు?
0: ప్రేమ కథలో నుంచి ఒక సాంగ్ చేయరా. ముందుగా మన పవన్ గారికి, నాగేశ్వరరావు గారికి, లింగరాజు గారికి, మన పిన్ని బాబాయ్ గారికి హాయ్ చెప్పండి.
1: ఓకే అండి, ప్రేమ కథ మూవీ నుంచి ఏం సాంగ్ అండి?
0: అందులో ఒక మంచి సాంగ్ ఉంటుంది మిలియన్ సాంగ్ కదా, ఏంటి మేడం?
1: ప్రేమ ఖైదీయా అండి?
0: ప్రేమ కథ.
1: ప్రేమ కథ ఓల్డా అండి మూవీ?
0: కొత్తది కదా మేడం.
1: ఓకే అండి, చూస్తామండి. ఓకే అండి, మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి. నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? బాగున్నానండి. కాదర్ భాషా గారు, మీరెలా ఉన్నారు? మరి ఈరోజు సండే స్పెషల్ ఏంటండి? ఓ, మీరు ఇప్పుడు మ్యారేజ్ లో ఉన్నారా?
1: వచ్చేసాను.
0: ఓ ఓకే అండి.
1: ఇంకా మీరు
0: మాతో మాట్లాడడానికి అక్కడి నుంచి కాల్ చేస్తున్నారేమో అనుకున్నాం. ఓకే అండి. మరి మీరు చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు ఏమైనా ఉన్నాయా?
1: మేము గోళీలు ఆట ఆడేది మేడం.
0: ఇంకా
1: గోళీలు ఆట, బిల్లం గోడు ఇవన్నీ ఆడేది.
0: అవునా అండి?
1: అవునండి.
0: మరి చిన్నప్పుడు ఫోన్లు తక్కువగా ఉండేవి కదండి, మీరు ఎక్కువగా ఏం పనులు చేస్తుంటారు చిన్నప్పుడు అంటే? స్కూల్కి వెళ్తాం అవి కాకుండా.
1: స్కూల్కి కాకుండా మామూలుగా ఏదన్నా చెట్లకి చెట్లకి కాయలు కోసుకునే అలా అలాంటివి చేసేది.
0: అవునా అండి?
1: మామిడి కాయలు కానీ తాటి ముంజలకి పోయింది మేడం.
0: అవునండి,
1: తాటి ముంజలకి ఒక కుర్రోళ్ళంతా పోయి కోసుకుని తినేసి అక్కడే తోటల్లో.
0: అవునా అండి.
1: ఏజన్ కాయ తోటలు, ఏజన్ కాయలు అవి వాటి కోసం పోయేది.
0: అవునండి. మరి మిమ్మల్ని ఒకటి అడగచ్చా అండి?
1: చెప్పండి మేడం.
0: అప్పటికి ఇప్పటికి ఏం తేడా ఉంది అంటే, అప్పుడు చిన్నప్పుడు ఆడుకున్న ఆటల్లో కానీ, అప్పుడు మనం గడిపిన సమయంలో కానీ, ఇప్పటి కాలంలో వాళ్ళకి మనం చేయని ఏమైనా ఉన్నాయా?
1: ఇప్పటికి కొన్ని లేటెస్ట్ గా కొన్ని కదా మేడం.
0: అంటే ఎలాంటివి అండి?
1: క్రికెట్ వచ్చింది, క్రికెట్ వచ్చేసింది కదా మేడం, బాగా ఆకట్టుకునే ఆట క్రికెట్ ఒకటి, వాలీబాల్ ఇవన్నీ వచ్చేసింది కాబట్టి
0: ఇంకా
1: బాగా.
0: అంటే చిన్నప్పుడు ఫోన్లు ఉండేవి కాదు కదండి, మనందరము గడిపే వాళ్ళం సమయం కుటుంబంతో, అలా కాకుండా ఇప్పుడు ఫోన్లు వాడతాం.
1: ఫోన్ వాడతారు మేడం, ఫోన్.
0: అవునండి. ఇంకా ఇప్పటి కాలం వాళ్ళకి ఇది తెలియాలి అని చెప్పి ఏమైనా ఉన్నాయా మీరు గడిపినవి?
1: ఇప్పుడు కాలం అంటే అప్పుడంటే ఉత్తరాలు రాసేది మేడం, ఉత్తరం ద్వారా తెలుసుకునేది. ఇప్పుడు ఏంటంటే ఫోన్ ద్వారా చాలా బెనిఫిట్, వాట్సాప్ పెడతాం, ఎక్కడో ఉన్న మనిషి మన కళ్ళ ముందు కనపట్టే టెక్నీషియన్ వచ్చేసింది.
0: అవునండి,
1: మంచి బెనిఫిట్లే ఉన్నాయి మేడం ఫోన్ ద్వారా మాత్రం. కానీ మనం వాడుకునేవి జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి.
0: ఓకే అండి. మరి
1: అంత సమయాన్ని కేటాయించకుండా కొద్ది సమయంలో క్లియర్ చేసుకోవాలి ఇది కూడా.
0: అవునండి.
1: చెప్పండి మేడం.
0: మరి ఈరోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: ఈరోజు ధర్మదాత.
0: ఆ మూవీ నుండి

0: ధర్మదాతలు ఓ నాన్న నీ మనసే విన్న
1: చూస్తామండి.
0: అమృతము కన్నా అది ఎంతో మిన్న.
1: తప్పకుండా అండి. ఓకే అండి, మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
2: నాకు 60 సంవత్సరాలు విందాయట. షష్ఠి పూర్తి పండగ, పూలమాల అది వేసి ఏమిటో గొడవ చేస్తున్నారు.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: హలో, నమస్తే. శుభ సాయంత్రం మేడం.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
1: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెం నుంచి మస్తాన్ భాష.
0: మస్తాన్ భాష గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం. బాగున్నారు మేడం?
0: నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు సండే స్పెషల్ ఏంటండి మీ ఇంట్లో?
1: మామూలే మేడం, చికెన్.
0: ఓ చికెనా? మీ ఫ్యామిలీ అందరికి ఇష్టమా అండి చికెన్?
1: అవును మేడం.
0: ఓకే అండి. మరి చిన్నప్పుడు మీరు ఆడుకున్న ఆటల్లో ఏమైనా చెప్తారండి?
1: ఆడుకున్న ఆటల్లో అంటే ఇంకా గోలీ ఆటలు,
0: ఇంకా
1: ఇంకా కర్రాబిళ్ళ ఆట, తర్వాత గాలిపటాలు ఎగిరేసేది ఇష్టంగా.
0: ఓకే అండి. అంటే సంక్రాంతి టైంలోనేగా ఎగిరేస్తాం?
1: అది మామూలుగా సంక్రాంతి టైంలోనే ఖాళీగా ఉన్నప్పుడు, ఏంటంటే అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు తయారు చేసుకొని మేము ఫ్రెండ్స్ అందరం మాట్లాడుకొని.
0: అవునా అండి?
1: అంటే అది బాగుంటది మేడం, చాలా ఇష్టమైన.

0: ఆట అది మాకు గాలిపటాలు ఎగరేసుకుంటే ఎవరి పతంగం బాగా కింద పడకుండా ఎంతసేపు ఎగరేస్తారు అనేది బాగుంటది.
1: అంటే సమ్మర్ హాలిడేస్ లోనే కదండి?
0: సమ్మర్ హాలిడేస్ లోనే, తర్వాత మాకు ఏదైనా మధ్యలో ఏదైనా ఇంట్లో ఉన్నా ఏదైనా అట్లాగా ఏదైనా వీలైతే అట్లాగా.
1: ఓకే అండి. మరి చిన్నప్పుడు ఫోన్లు ఉండేవి కాదు కదా, ఎక్కువగా వాడేవారం కాదు మనం, స్కూల్కి వెళ్ళే వాళ్ళం, ఇంకా అవి కాకుండా ఇంకేం పనులు చేస్తుంటారు?
0: మామూలుగా ఏముంది మేడం, మేము చిన్న పల్లెటూరు ఉంది మా పక్కన రాజుపాలెం అని, అక్కడికి ఆ ఊరికి వెళ్ళేది మేడం. అక్కడ పచ్చని పొలాలు అవి చాలా బాగుంటాయి, అట్లాగా ఆ పొలాలు అవి చూసేదాన్ని. చిన్న రైల్వే స్టేషన్ ఒకటి ఉంది, ఆ స్టేషన్ దగ్గర అట వెళ్ళేది మా బంధువులతో, ఆ పొలాల దగ్గర వెళ్ళేది. చాలా బాగుంటది మేడం పచ్చని పొలాలు అప్పుడప్పుడు వెళ్ళి తిరుగుతుంటే.
1: అవునండి.
0: అట్లాగా అక్కడ ఏందని అక్కడ వెళ్ళి బంక మట్టితో మనం బొమ్మలు తయారు చేసేది, ఆ బొమ్మలతో ఫోన్ కూడా తయారు చేసే మేడం, సెల్ ఫోన్.
1: అవునా అండి? అయితే మీరు బాగా బొమ్మలు తయారు చేసేవాళ్ళు అనమాట చిన్నప్పుడు?
0: తయారు చేసి ఎండబెట్టి తర్వాత కాల్చేది మేడం.
1: ఎందుకంటే అది గట్టి పడిద్ది అప్పుడు?
0: గట్టి పడిద్ది అది, అప్పుడు కాల్చితే దానికి నీళ్లు నిలుపుకునే సామర్థ్యం వస్తుంది.
1: అవునా అండి?
0: మనం ఆ గ్లాస్ లాగా ఒకటి తయారు చేశాను బంకమట్టితో, దాన్ని బాగా ఎండబెట్టి ఆ ఎండిన తర్వాత కాల్చి అంతా చేసి కడిగి దాంట్లో నీళ్ళు వేసి పెట్టి చూశాను మేడం ఇంత టైం అని నిలబడింది.
1: అవునా అండి?
0: అంటే అదొక సంతోషకరమైన విషయాలు.
1: తర్వాత దాన్ని ఏం చేశారు మీరు?
0: మామూలుగా వాడిన రోజు జాగ్రత్తగా వాడుకున్నాను, ఒక రోజు అన్ఎక్స్పెక్టెడ్ గా పగిలిపోయింది అది.
1: అయ్యో
0: చాలా బాగా కుదిరింది మేడం అది.
1: అవునా అండి?
0: నా దగ్గర అప్పుడు ఫోన్ లేదు, ఫోన్ ఉంటే ఫోటో తీసి పెట్టుకునేవాడిని. చాలా బాగా కుదిరింది, ఫినిషింగ్ కూడా చాలా మంది మా ఫ్రెండ్స్ అందరూ మెచ్చుకున్నారు దాన్ని.
1: నేను ఊహించుకుంటున్నానండి మీరు చెప్తుంటే.
0: అది ఎలాగొచ్చిందంటే ఫినిషింగ్ పింగాణితో చేసిన వస్తువు లాగా వచ్చింది ఆ ఫినిషింగ్. చెప్తానే అంత ఫినిషింగ్ ఎలా వచ్చింది, అది కాదు నువ్వు చేయలేదు చేయలేదు అని వాళ్ళు వాళ్ళే వాదించారు అనుకున్నాను.
1: అంటే మెరుస్తుందా అండి అది?
0: కొద్దిగా మెరుపు కాదు కానీ ఫినిషింగ్ వచ్చింది, స్మూత్ గా వచ్చింది, బాగా స్మూత్ ఆల్మోస్ట్ మెరుపుకు దగ్గర ఫినిషింగ్ వచ్చింది.
1: అవునా అండి? అయితే మీ స్నేహితులందరూ అది నిజమే నిజమైంది మీరు తయారు చేయండి అని అనుకున్నారా?
0: అది ఏంటంటే నేను తయారు చేయలేదు, కొన్నాను ఏదైనా తిరునాళ్ళలో కొంటారు కదా.
1: అవునండి.
0: అప్పుడు మట్టి బొమ్మలు అమ్మేది తిరునాళ్ళలో.
1: ఓహో.
0: అంత ఫినిషింగ్ రాదు నువ్వు కొనుంటావు అని చెప్పారు. లేదు నేను ఆ ఊర్లో నువ్వు రా నాతో పాటు నిరూపిస్తాను అని చెప్పాను నేను అప్పుడు.
1: మరి చేశారా మళ్ళీ?
0: మళ్ళీ చేసేదానికి కుదరలేదు మేడం, మా ఊర్లో అలాంటి బంకమట్టి దొరకదు, అక్కడ బాగుంది బంకమట్టి, ఆ బంకమట్టితో బాగా ఫినిషింగ్ వచ్చింది అది.
1: ఓకే అండి. ఓకే అండి. ఈరోజు మీరు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు
0: మేడం? ఈరోజు ఏం సాంగ్ అంటే సెకండ్ మేడం, మేడం కళ్యాణి చిత్రంలో నుంచి మేడం.
1: చెప్పండి. ఆ మూవీ నుండి?
0: కళ్యాణి సినిమాలో నుంచి లలిత కళారాధనలో వెలిగే చిరు దివ్యను నేను, ఆ పాట మేడం.
1: తప్పకుండా అండి. మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: మనలు.
1: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాల్ రైతే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
2: హలో.
1: హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
2: శ్రీకాకుళం మాది.
1: ఏ ఊరండి?
2: వెంకటరమణ మాట్లాడుతున్నాం.
1: ఎలా ఉన్నారండి? ఎలా ఉన్నారండి? హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఎలా ఉన్నారండి? ఓకే అండి. ఓకే అండి, మరి ఈరోజు సండే స్పెషల్ కదా, ఏం చేస్తుంటారు, ఏం చేశారు ఈరోజు? ఈరోజు సండే స్పెషల్ ఏంటండి మీ ఇంట్లో?
2: ఇంట్లో
1: ఓకే అండి. ఓకే అండి, ఈరోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు? ఈరోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు?
2: సండే స్పెషల్ ఏది లేదమ్మా, నిన్న పుస్తకాలకి వెళ్ళి వచ్చాము. మధురా ఢిల్లీ అన్ని తిరుక్కొని వచ్చాము.
1: ఓకే అండి, మరి ఈరోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు? స్వాతిముత్యమా అండి? ఓకే అండి, మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: మీరు సాధన చేస్తారా?
1: ఇప్పుడే మొదలు పెట్టాం. మీ దగ్గర సంగీతం నేర్చుకోవాలి కదా.
0: నేను ఇంకా నేర్పేది ఉంది, మీరు ఇంత బాగా పడుతుంది.
1: వైశజ్యం మందరం.

0: అదేంటండి, మీరు పక్కనుంటే నేను గొంతు వెప్పితే చాలు, మంచి రాగం అయిపోతోంది.
1: నేను లేనప్పుడు మీరు పాడుతున్నది మంచి రాగమే మధ్యమావతి.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, హలో, నమస్కారం మేడం.
0: నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
1: నల్గొండ జిల్లా చందంపేట మండలం శీతురాల గ్రామం దమ్మూరు వెంకటాచారి మాట్లాడుతున్నాం మేడం.
0: వెంకటాచారి గారు ఎలా ఉన్నారు?
1: చాలా చాలా బాగున్నాం మేడం.
0: మరి చెప్పండి, ఈ రోజు సండే స్పెషల్ ఏంటి?
1: సండే స్పెషల్ ఏం లేదు మేడం, రేపు మునసిల కాదు కదా, రేపు చికెన్ మటన్ తెచ్చుకుంటాం.
0: ఓకే అండి. మరి
1: ఈరోజు అంటే రేపే తెచ్చుకుంటాం కదా అని ఈరోజు ఏం తెచ్చుకోలేదు మేడం.
0: ఓకే అండి. మరి
1: మునసిల ఖర్చు వస్తుంది కదా?
0: తప్పకుండా
1: మేడం.
0: అవునండి,
1: మునసిల ఖర్చు వస్తుంది కదా? హలో,
0: అవునండి.
1: అందుకనే స్పెషల్ గా చేసుకుంటారు మేడం.
0: అంటే ఏంటండి, వర్షాలు రావడానిక?
1: వర్షానికి ముందు ఇప్పుడు చలికాలంలో ఘాటు ఘాటుగా ఉండాలని మునిసిని కట్టి మునిగం కోస్తారు మేడం. ఏదైనా ఒకటి.
0: ఓకే అండి.
1: మునిసిని కట్టి అంటే మునిగం ఏదైనా చేపే కానీ కోడే కానీ మా మేక కానీ అవి కోసుకుంటారు మేడం చాలా వరకు.
0: ఓకే అండి.
1: చికెన్ అని తెచ్చుకుంటారు మేడం.
0: అవునా అండి. మరి చిన్నప్పుడు మీరు బాగా ఆడుకున్న ఆటలు ఏమైనా ఉన్నాయండి?
1: కబడ్డీ ఆడేది మేడం.
0: ఇంకా
1: గోటీలు ఆడేది.
0: అవునండి,
1: గోటీలు ఆడేది. తర్వాత చిలకోయ అని ఒకటి కర్రతోని అది ఆడేది.
0: ఓకే అండి.
1: తర్వాత చెస్ కూడా మామూలుగా ఆడేది మేడం అప్పుడప్పుడు.
0: ఓకే అండి.
1: ఆటలు అంటే అప్పుడు చిన్నప్పుడు మంచిగా ఆడుకునేది మేడం. ఇప్పుడు పెద్దగా అయినా వాటి పెద్దగా పట్టించుకుంటలేము అన్నట్టు.
0: మీ సొంత ఊరు ఏంటండి?
1: అదే చీర్చివేళ గ్రామం మేడం. చీర్చివేళ
0: ఎక్కడ అండి?
1: అది నల్గొండ జిల్లా చంద్రపేట మండలం ఉంటది. ఆ అడవి ప్రాంతంలో చీర్చివేళ గ్రామం ఒకటి ఉంటది.
0: తెలంగాణ అండి?
1: చీర్చివేళ గ్రామం. అది దేవరకొండ ఏమో టౌన్ మాకు.
0: ఓకే అండి. మరి ఈరోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: మాకు నాగమల్లిలో నాగమల్లి తీగమల్లి అనే పాట వినిపించండి.
0: తప్పకుండా అండి, చూస్తాం. ఓకే అండి, మీరు కొరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ವಿನಾಯಕ ಮಲ್ಟಿ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್, ಡಾಕ್ಟರ್ ಸಿವಿಆರ್ಎಸ್ ಗಜಪತಿರಾಜು ಸಾಗಿರಾಜು, ಪಿಡಿಸಿಸಿ ಸರ್ಜಿಕಲ್ ಗ್ಯಾಸ್ಟ್ರೋ ಆಂಟ್ರಾಲಜಿಸ್ಟ್ ಲ್ಯಾಪ್ರೋಸ್ಕೋಪಿಕ್ ಸರ್ಜನ್, ಡಾಕ್ಟರ್ ಜಿಎನ್ ದಿವ್ಯತೇಜ ಸಾಗಿರಾಜು, ಎಂಎಸ್ಒಬಿಜಿ ಗೈನಿಕ್ ಅಂಡ್ ಲ್ಯಾಪ್ರೋಸ್ಕೋಪಿಕ್ ಸರ್ಜನ್,
1: ಡಾಕ್ಟರ್ ಪಿಡಿಎಂ ಸ್ವರೂಪ್ ಎಂಡಿ ಜನರಲ್ ಮೆಡಿಸಿನ್,
0: ಡಾಕ್ಟರ್ ಲಕ್ಷ್ಮೀ ಚಂದನಾ ಯೂರಾಲಜಿಸ್ಟ್ ಯೂರೋ ಗೈನಕಾಲಜಿಸ್ಟ್, ಡಾಕ್ಟರ್ ಜಿ ಫಣೀಂದ್ರ ಗಿರಿನಾಥ್ ಎಂಡಿ ಪಿಡಿಯಾಟ್ರಿಕ್ಸ್,
1: ಡಾಕ್ಟರ್ ಎಸ್ ಪೂರ್ಣಚಂದ್ ಎಂಡಿ ಇಂಟರ್ವೆನ್ಷನಲ್ ಪಲ್ಮನಾಲಜಿಸ್ಟ್ ಎಮರ್ಜೆನ್ಸಿ ಕ್ರಿಟಿಕಲ್ ಕೇರ್ ಟೀಮ್,
2: ಡಾಕ್ಟರ್ ಪಿ ಪ್ರವೀಣ್ ಎಂಎಸ್ ಆರ್ಥೋಪೆಡಿಕ್ಸ್,
0: ವಿನಾಯಕ ಮಲ್ಟಿ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್, ಜೆಪಿ ರೋಡ್, ಭೀಮವರಂ.
3: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ మే 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9545-1117.
4: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్, డాక్టర్ సింధు నారాయణ, ఎంబీబీఎస్, ఎండి, డిబిఎల్, చర్మ వ్యాధి నిపుణులు.
5: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
6: డాక్టర్ పి కృష్ణ ఫణీంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఏఎంఎస్, ఎఫ్ఐఏఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
5: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
6: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లలో సర్జరీలు చేయబడును.
5: మా అడ్రస్,
6: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
5: సెల్ 8500136630.
3: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారామా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
7: ఓకే లిజనర్స్, మరి మన నెక్స్ట్ కాల్ రైతు లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
8: నమస్తే అండి. శుభ సాయంకాలం.
7: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? హిమవంత్ కుమార్ ఎలా ఉన్నారు?
8: బాగున్నామ్మా. 240 సార్లు కొట్టాను ఇప్పటికి.
7: లాస్ట్ కి ఇప్పుడు వచ్చిందా అండి?
8: ఇప్పుడు గెలిచింది.
7: అదృష్టం అండి. మరి చెప్పండి.

0: ఈరోజు సండే స్పెషల్ ఏంటి?
1: సండే స్పెషల్ అంటే మామూలేనమ్మా, ఏముండదు, అట్లాగనే ఉండదు. కావాలని మనం బయటకు వెళ్ళి ఏదన్నా నాన్ వెజ్ తెచ్చుకోవడమే, కానీ అందుకన్నా ఇంకేం ఉండదు.
0: అంటే ఖాళీనే కదండి, ఇంట్లో రెస్ట్ తీసుకుంటాము, ఇంకా ఏం చేస్తాం?
1: రెస్ట్ తీసుకుంటామ్మా ఇప్పుడు, ఎందుకంటే బయటకు వెళ్ళే వయసు కాదు, 72 వయసు, ఎండలు చూస్తే మాడిపోతున్నాయి.
0: అవునండి,
1: మామూలుగా భయంకరంగా ఉన్నాయి.
0: అవునండి,
1: కొద్దిపాటు వర్షానికి కాసేపు మబ్బు ఉంది, పొద్దుంచి 10 నుంచి ఎండ మార్చింది.
0: అవునండి,
1: ఏమాత్రం చెవిలో గాలి తగినా కానీ రోడ్డు మీద పడిపోయి తెచ్చేవాళ్ళు ఉండరు.
0: అవునండి,
1: మామూలు రోజులైనా పర్లేదు కానీ ఆ తర్వాత ఉండవు ఆ బడ్డు తప్పితే.
0: అవునండి,
1: జాగ్రత్త కూడా చూసుకోవాలి కదా.
0: అవునండి, జాగ్రత్త తీసుకోవాలి.
1: చెప్పమ్మా.
0: మరి మీరు చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు ఏమైనా చెప్తారండి?
1: బోలికలు ఆడాను, ఫస్ట్ వచ్చాను. కర్రబిల్ల ఆడాను, ఫస్ట్ వచ్చాను. కబడ్డీ ఆడాను, ఫస్ట్ వచ్చాను. కాల్పడాలు తెచ్చాను, ఫస్ట్ వచ్చాను. మాంజాలు తయారు చేసుకుంటా నేనే సొంతంగా, దారం కొనుక్కొని సీ షాపింగ్లు దానికన్నా దానికి కాలు ముడి సరుకులు కొని నేనే తయారు చేసుకుంటా.
0: అయితే మీరు ఛాంపియన్ అండి.
1: అంతే, 100% గ్యారంటీ, పక్కా దాంట్లో రాసిస్తా కావాలంటే.
0: ఇది విజయవాడనా అండి?
1: పక్కా విజయవాడ, విజయవాడ పుట్టి విజయవాడ పెరిగా.
0: అయితే మీరు విజయవాడ పెద్దయా అండి?
1: అమ్మా, అంత సీన్లే తల్లి.
0: మరి అన్ని ఆడేశారు కదా, అన్నిట్లోనే
1: ఆడాం. అది మాకు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు కదా, చెట్లు ఎక్కామని. మా ఇంట్లో చెట్టు జామ చెట్టు ఉండేది, చెట్లు ఎక్కామని, కాయలకి వచ్చామని. ఇంకొక ఇల్లులో అక్కడ బాదం చెట్టు ఉంది, అది ఎక్కామని. అది మగ చెట్టు, గాలిపడలే ఎక్కడ తగులుకుండా చూసామని మేము జాగ్రత్తగా తీసామని. ఇన్ని రకాలు చేస్తుండే నా దగ్గర.
0: అయితే మీరు విజయవాడలో ఉన్న పెద్ద అనమాట.
1: అనుకోండి కాదండి. చెప్పమ్మా.
0: ఓకే అండి, ఈరోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: ఘనసాల పాట ఏదైనా పర్లేదు తల్లి.
0: సినిమా పేరైనా చెప్పండి.
1: ఏదైనా పర్లా, చాయిస్ మీద వాయిస్ మాది.
0: అంటే ఆ సినిమా పేరు మీరు చెప్తే మేము వేస్తాం.
1: ఏ పాట వచ్చినా పర్లేదు అన్నా కదా, పాత సినిమా ఏదైనా పర్లా, దేవదాస్ కానీ ఇల్లరికం కానీ.
0: ఓకే
1: పిక్చర్.
0: ఓకే అండి.
1: మీ పేరు తల్లి కీర్తియా?
0: తీర్థ అండి.
1: సీత
0: తీర్థ. అవునండి.
1: పెడతాను కోకిల కొంతులే.
0: థ్యాంక్ యూ అండి.
1: ఓకే అమ్మా, చేసే పాట.
0: ఓకే అండి, మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
1: నూతనంగా పరిచయం అవుతున్నాను మేడం గారు.
0: అవునా అండి?
1: అవును మేడం గారు, అనంతపూర్ డిస్ట్రిక్ట్ సనప విలేజ్ మేడం గారు మాది.
0: మీ పేరేంటండి?
1: పుల్లన్న మేడం గారు. నా పేరు
0: శివన్నానా?
1: పుల్లన్న, PULLANNA, పుల్లన్న.
0: పుల్లన్న గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నాం మేడం గారు. మీరు ఆరోగ్యంగా బాగుంటారా మేడం గారు?
0: బాగున్నానండి. మీరు ఏం చేస్తుంటారు?
1: పరిచయం మేడం గారు, ఇప్పుడు నేను మొదటి కొత్త శ్రోత మన ఆకాశవాణికి.
0: అవునా అండి?
1: అవును మేడం గారు.
0: ఓకే.
1: కోలయ్య గారు,
0: ఇప్పుడు మీరు మీ ఫీలింగ్ ఎలా ఉందండి? ఫస్ట్ కాల్ కదా.
1: బాగుంది మేడం గారు. 4 రోజుల నుంచి డ్రైవ్ చేస్తున్నాను మేడం గారు.
0: అంటే వింటూ ఉంటారా అండి?
1: వింటుంటాం మేడం గారు. 4 గంట పోలై ఉన్నారు కదా మేడం గారు, మా ఫ్రెండ్ మేడం గారు.
0: అవునండి.
1: వాళ్ళ ద్వారా ఫోన్ నంబర్ తీసుకున్నాను.
0: అవునా అండి?
1: అవును మేడం గారు.
0: మరి
1: వెంకటేశ్వర మహాత్మ్యం చిత్రం ఉందా మేడం గారు? కలగా కమ్మని కగా కలగా, మన జీవితాలే కలగా అనే పాట ఉంటుంది చూడండి మేడం గారు.
0: ఏ మూవీ అండి?
1: శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం.
0: ఓకే అండి.
1: అందులో కలగా కమ్మని కలగా, మన జీవితాలే కలగా.
0: ఓకే అండి.
1: కృతజ్ఞత వందనాలు మేడం గారు.
0: వందనాలండి. మరి మీరు చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు ఏమని చెప్తారండి?
1: చెప్తలే మేడం గారు, బాగా ఆనందంగా మాట్లాడతలే మేడం గారు. నెక్స్ట్ టైం. మేడం గారు
0: సాంగ్, ఇంకొక సాంగ్ చెప్పండి.
1: అవును మేడం గారు, పరమానంద శిష్యుల కథ మేడం గారు.
0: ఆ మూవీ నుండి
1: నాలోని రాగం.
0: ఓకే అండి. మీరు కొనుక్కున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

ఓకే లిజనర్స్, మరి మన లైవ్ అయితే ఎండ్ అయ్యే టైం వచ్చేసిందండి. ఈరోజు మంచి మంచి సాంగ్స్ విన్నాం, చాలా మందితో మాట్లాడుకున్నాం, అండ్ వాళ్ళు షేర్ చేసుకున్న చిన్నప్పటి విషయాన్ని కూడా విన్నాం కదండి. మరి మళ్ళీ ప్రసారమయ్యే మస్తు టైంపాస్ కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే తీర్థ.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలేటర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించడం. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడదు. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: skin and specialty clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DBL, చర్మ వ్యాధి నిపుణులు.
0: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
1: డాక్టర్ పి కృష్ణ పరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఏఎంఎస్, ఎఫ్ఐఏఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
0: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
1: ఆరోగ్యశ్రీ, ఇహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఇఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్:

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.

0: నానోజూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001252552. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. లెనిన్ గా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు హీరో అఖిల్ అక్కినేని. ఆయన టైటిల్ పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించారు. అక్కినేని నాగార్జున, సూర్యదేవర్ నాగవంశి దీన్ని నిర్మించారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. ఈ సినిమా 2026 థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార పర్వంలో భాగంగా ఫ్రైడే సోల్ ఆఫ్ లెనిన్ పేరుతో ఓ పాటను విడుదల చేశారు బృందం. దీన్ని ప్రస్తుతం పెద్ద చిత్ర ప్రదర్శనలతో జోడించారు. ప్రేమ కంటే గొప్ప యుద్ధం లేదు అనే క్యాప్షన్ తో బయటకొచ్చిన ఈ గీతంలో అఖిల్ భాగ్యశ్రీల మధ్య ఉన్న ప్రేమని, వాళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీని, తమ ప్రేమను కాపాడేందుకు అఖిల్ చేస్తున్న పోరాటాన్ని ఆసక్తికరంగా చూపించారు. తమన్ స్వరాలు అందించిన ఈ పాటకు కళ్యాణ్ చక్రవర్తి సాహిత్యం సమకూర్చగా వాగ్దేవి ఆలపించింది. ఇది రాయలసీమ నేపథ్యంలో సాగే రూరల్ రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ముస్తాబైంది. ఈ సినిమాకి ఎడిటింగ్ నవీన్ నూలి, సినిమాటోగ్రఫీ లియోన్ బ్రిట్టో. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఏ బ్యూటిఫుల్ సాంగ్.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. అమ్మా మన కొత్త కథేమిటి, నా కొత్త పేరేమిటి అని ఓ పిల్లవాడు తన తల్లితో మాట్లాడుతున్నాడు. మరి ఈ తల్లి కొడుకుల కథ ఏంటో తెలుసుకోవాలంటే బాలన్ ది బాయ్ సినిమా చూడాల్సిందే. మంజుమల్ బాయ్స్ ఫేమ్ చిదంబరం డైరెక్షన్ వహిస్తున్న సినిమా ఇది. కేవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. చందు సలీం కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈ సినిమా ట్రైలర్ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది చిత్ర బృందం. ఓ బాలుడు తన తల్లి చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందని ట్రైలర్తో స్పష్టం చేసింది చిత్ర బృందం. కేన్స్ చిత్రోత్సవాల్లో ఈ సినిమాని ప్రదర్శించడం విశేషం. టోవీనా థామస్ ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో మెరవనున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని కొత్త మూవీస్

0: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్ కేఫ్ బంకెట్ హాల్ పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ మే 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర జేపీ రోడ్ భీమవరం సెల్ 9542511117.
1: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. సంతోష్ కల్వచర్ల శ్రేయాసి సేన్ జంటగా ఏబిఎస్ ప్రొడక్షన్ బ్యానర్పై తెరకెక్కుతున్న చిత్రం మొహబ్బత్. సలీం మాలిక్ డైరెక్షన్ వహిస్తున్నారు, అఫ్రో షేక్ నిర్మాత. శుక్రవారం హైదరాబాద్లో ప్రారంభమైంది ఈ చిత్రం. ముఖ్య అతిథులుగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, చిన్న శ్రీశైలం యాదవ్ హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి క్లాప్నిచ్చిన అనంతరం నవీన్ యాదవ్ మాట్లాడుతూ కొత్త తరాన్ని ప్రోత్సహిస్తూ ఈ సినిమాని నిర్మిస్తున్నారు అఫ్రోజ్. ఈ చిత్రంలో భాగమైన ప్రతి ఒక్కరికి నా అభినందనలు అన్నారు. డైరెక్టర్ మాట్లాడుతూ జెన్జీ చిత్రంగా నవతరం ఆలోచనలకు అద్దం పట్టే కథా కథనాలతో తెరకెక్కిస్తున్నాం,
2: పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని అన్నారు. సంగీత ప్రధానమైన చిత్రంగా ఈ సినిమా ఉంటుందని హీరో అన్నారు. అజయ్ ఘోష్, సాత్విక్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథా సంభాషణలు కలాం, పాటలు భాష్యశ్రీ, సంగీతం సునీల్ కశ్యప్ అందిస్తున్నారు.
1: సందీప్ కిషన్ హీరోగా లైకా ప్రొడక్షన్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న చిత్రం సిగ్మా. ఫరియా అబ్దుల్లా కథానాయిక, జాసన్ సంజయ్ డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు, సుభాస్కరన్ ప్రొడ్యూసర్. ఈ చిత్రం జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. సిగ్మా స్టైల్ అంటూ సాగే ఈ సినిమాలోని పాటని హీరో దుల్కర్ సల్మాన్ విడుదల చేశారు. తమన్ స్వరపరుస్తూ ఆలపించిన ఈ గీతానికి జాసన్ సంజయ్ సాహిత్యం అందించారు. హీరో హీరోయిన్లు సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా చేసిన హుషారైన డ్యాన్సులు ఈ పాటకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాజు సుందరం, సంపత్ రాజ్, శివ పండిట్, అంబుదాసన్, యోగ్ జాపి తదితరులు కీలక పాత్రలు పోషించారు. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఏ బ్యూటిఫుల్ సాంగ్.

0: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం వన్. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
2: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. తుడరం సినిమాతో హిట్ కాంబినేషన్ అనిపించుకున్నారు డైరెక్టర్ తరుణ్ మూర్తి, మలయాళ అగ్రహీరో మోహన్ లాల్. ఈ విజయవంతమైన కలయికతో అతి మనోహరం అనే మరో సినిమా రాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వీటన్నిటినీ ఖండిస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు డైరెక్టర్ తరుణ్ మూర్తి. స్క్రిప్ట్లో గందరగోళం కారణంగా మా సినిమా షూటింగ్ ఆగిపోయిందని, వస్తున్న వార్తలపై తనకు చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయని తెలిపారు. ఇది పూర్తిగా అబద్ధమని, వాతావరణ సంబంధిత సవాళ్లు ఉన్నప్పటికీ గత 78 రోజులుగా చిత్రీకరణ జరుగుతూనే ఉందని ప్రకటించారు. సినిమా పనుల్ని శరవేగంగా ముగించడానికి ప్రయత్నిస్తారు.

ఉన్నారని చెప్పారు. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తూ సినిమా కోసం కష్టపడుతున్న చిత్ర బృందం సభ్యుల మనోభావాలను దెబ్బతీయొద్దని చెప్పారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటిస్తున్న భారీ పానిండియా మూవీ రణబాలి. ఈ సినిమాకు రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై రణబాలి సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ చాలా బడ్జెట్తో నిర్వహిస్తున్నారు. 19th century నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలన కాలంలో జరిగిన యథార్థ చారిత్రక సంఘటనల ద్వారా ఈ సినిమాని రూపొందించారు. తాజాగా రణబాలి సినిమా సక్సెస్ఫుల్గా 100 రోజుల షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇటీవలే గండికోట్లో షెడ్యూల్ చిత్రీకరణ జరిపారు. వారం రోజుల పాటు సాగిన ఈ షెడ్యూల్లో విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ని రూపొందించారు. ఇప్పటిదాకా ఈ చిత్రానికి సంబంధించిన 90% షూటింగ్ కంప్లీట్ అయింది. అవుట్పుట్ పూర్తి సంతృప్తికరంగా వచ్చిందని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. రీసెంట్గా విజయ్ దేవరకొండ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన గ్లిమ్స్లోని ఎలక్ట్రిఫైయింగ్ యాక్షన్ సీక్వెన్స్ను మూవీ లవర్స్ను బాగా ఆకట్టుకుంటున్నాయి. పానిండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్న రణబాలి సినిమా 11th September వరల్డ్ వైడ్ రిలీజ్కు సిద్ధంగా ఉంది. విన్నర్ కథ లిజినెస్, మరి ఇది ఇవాళ టాలీవుడ్ టాకీస్. రేపు మళ్ళీ కొత్త మూవీస్తో మీ ముందుంటానండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే సౌమ్య.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్, డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: FM 90.4.
1: హాయ్ హలో, గుడ్ ఈవినింగ్ లిజనర్స్. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ యువర్ ఆర్జే సంజన. వెల్కమ్ టు తీన్ మార్. మరి ఇవాళ తీన్ మార్ లో నేను తెలుగు, తమిళ్ అండ్ అలాగే హిందీలో నుంచి సుభిత్ సాంగ్స్ తో అయితే రెడీగా ఉన్నాను. మరి ఆ సాంగ్స్ ని వినబోయే ముందు లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు తీన్ మార్. మరి ఇవాళ తీన్ మార్ లో మన ఫస్ట్ సాంగ్ గ్యాంగ్ లీడర్ మూవీ నుంచి

పొంగినదే. మరి ఈ బ్యూటిఫుల్ సాంగ్ ని అనంత్ శ్రీరామ్ గారు రాయిగా అనిరుద్ధ్ గారు మ్యూజిక్ అందించారు. మరి సిద్ శ్రీరామ్ పాడిన ఈ సాంగ్ మీకోసమైతే ప్లే చేయబోతున్నాం, విని ఆనందించండి.

0: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బాంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
1: ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే విన్నాం కదా లిజనర్స్, మరి నెక్స్ట్ మీకోసం ఒక తమిళ సాంగ్ ని ప్లే చేయబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్ పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా లిజనర్స్. మరి మన నెక్స్ట్ సాంగ్ రాబర్ట్ మూవీ నుంచి మేర్ తెర బాయ్ ఫ్రెండ్ టు మేరీ గర్ల్ ఫ్రెండ్. మరి ఈ సాంగ్ కి మీట్ బ్రోస్ గారు మ్యూజిక్ అందించారు, అజిత్ సింగ్ గారు పాడారు. మరి ఈ బ్యూటిఫుల్ సాంగ్ ని మీకోసం అయితే ప్లే చేయబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: skin and specialty clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, చర్మ వ్యాధి నిపుణులు.
0: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
1: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఏఎంఎస్, ఎఫ్ఐఏఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
0: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
1: ఆరోగ్యశ్రీ, ఇహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్,
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.
2: సూపర్ సాంగ్ అయితే వినేసాం కదా లిజనర్స్. మరి మన నెక్స్ట్ సాంగ్ మజిలే మూవీ నుంచి ప్రియతమా ప్రియతమా. మరి ఈ సాంగ్ ని చైతన్య ప్రసాద్ గారు రాయిగా చిన్మయ్య గారు పాడారు. మరి గోపి సుందర్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ మీకోసం అయితే ప్లే చేయబోతున్నాం, విని ఆనందించండి.

0: Vinayaka Multispeciality Hospital, Dr. CBRS Gajapati Raju Sagiraju, PDCC Surgical Gastroenterologist Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MS OBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swaroop MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath MD Pediatrics,
1: Dr. S. Purnachand MD Interventional Pulmonologist, Emergency Critical Care Team,
2: Dr. P. Praveen MS Orthopedics.
0: Vinayaka Multispeciality Hospital, JP Road, Bhimavaram.
3: A beautiful song ఏది విన్నాం కదా లిజనర్స్. మరి మన నెక్స్ట్ సాంగ్ సింబా మూవీ నుంచి అంకమారే ఒల్లడికి అంకమారే. మరి ఈ సాంగ్ ని షబీర్ గారు రాయిగా కుమార్ గారు పాడారు. మరి తనిష్క్ గారు మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ మీకోసం అయితే ప్లే చేయబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: ఒక సుభిత్ సాంగ్ అయితే విన్నాం కదా లిజనర్స్, మరి నెక్స్ట్ ఒక తమిళ సాంగ్ ని ప్లే చేయబోతున్నాం, విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: సాంగ్ అయితే విన్నాం కదా బిజినెస్, మరి మన నెక్స్ట్ సాంగ్ కిరాక్ పార్టీ మూవీ నుంచి గురువారం సాయంకాలం కలిసొచ్చిందిరా. మరి ఈ సాంగ్ ని మౌలి గారు రాయిగా విజయ ప్రకాష్ గారు పాడారు. మరి ఈ బ్యూటిఫుల్ సాంగ్ ని మీకోసం అయితే ప్లే చేయబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా లిజనర్స్. మరి మన నెక్స్ట్ సాంగ్ జగ్గా జాకూస్ మూవీ నుంచి గల్తీ సే మిస్టేక్. మరి ఈ సాంగ్ ని అమితాబ్ భట్టాచార్య గారు రాయిగా ప్రీతం గారు మ్యూజిక్ అందించారు. మరి అర్జిత్ సింగ్ పాడిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం అయితే ప్లే చేయబోతున్నాం, విని ఆనందించండి.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care, Dr. Satya Sanjeev Chikam MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, stree lalo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: A beautiful song అయితే విన్నాం కదా లిజనర్స్. మరి మన నెక్స్ట్ సాంగ్ సరే నోడు మూవీ నుంచి తెలుసా ప్రేమించానని. మరి ఈ సాంగ్ ని శ్రీమణి గారు రాయిగా ఎస్ఎస్ తమన్ గారు మ్యూజిక్ అందించారు. మరి సమీరా భరద్వాజ్ పాడిన ఈ పాట మీకోసమైతే ప్లే చేయబోతున్నాం. విని ఆనందించండి.

0: That's right.
1: నానోజూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్
2: 9000052552. సాంగ్స్ ని మీరు ఎంజాయ్ చేసుంటారని అనుకుంటున్నాను. మళ్ళీ వచ్చే తిన్ మార్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ యువర్ ఆర్జే సంజనా.

0: ఏంటి?
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 1911 93.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారం అయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.